ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 26వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 16వ తేదీ మంగళవారం శ్రోతలకు శుభోదయం.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: అర్చనలో క్షేత్రదర్శనంలో భాగంగా రామాయణ కాలం నాటి అతి పురాతనమైన శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య జాకు శిఖరంపై కొలువుదీరియున్న జాకు

జాఖో హనుమాన్ టెంపుల్ కేవలం ఒక పవిత్రమైన స్థలమే కాదు, పురాణాలు చరిత్ర కలిగిన అతి పురాతనమైన దేవాలయం. దట్టమైన దేవదారు అడవుల మధ్య ప్రపంచంలోనూ ఎత్తైన 108 అడుగుల విగ్రహం సిమ్లాలోని జాఖో పర్వత శిఖరం పైన ఉన్న దేవాలయంలో ఉన్నది. ఈ ఆలయ విశేషాలు, అక్కడి స్థల పురాణం వింటూ ఉందాం, చెప్తూ ఉంటాను.

క్షేత్ర దర్శనిలో భాగంగా జాఖు ఆంజనేయ స్వామి దేవాలయం గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి ఆ ఆలయం కథలోకి మనం వెళ్తే, ఈ ఆలయం కథ మనల్ని రామాయణ ఇతిహాసంలోకి తీసుకువెళ్తుంది. ఆ కథ ఏంటి అంటే, రామరావణ యుద్ధంలో లక్ష్మణుడికి దెబ్బలు తగిలి మూర్చిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ టైంలో శ్రీరాములు వారు హనుమంతునికి సంజీవిని మూలికను తీసుకురమ్మని చెప్తారు. హనుమంతుడు ఆ మూలిక కోసం హిమాలయాల వైపు ప్రయాణమవుతాడు. అలా వెళుతుండగా హనుమంతునికి ఈ జాఖు పర్వతం కనపడుతుంది. పర్వతం కనబడటమే కాదు, ఆ కొండ మీద ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉండడం చూస్తారు. ఋషి కనిపించగానే హనుమంతునికి ఒక ఆలోచన వచ్చింది. మరి ఆ ఆలోచన ఏంటో తెలుసుకుందాం ఈ హనుమాన్ చాలీసా తర్వాత.

జాకు పర్వతం పైన ధ్యానంలో ఉన్న ఋషిని చూడగానే మన హనుమంతుల వారికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే, రాములు వారు సంజీవిని మూలికను తీసుకురా అని చెప్పంగానే వెంటనే బయలుదేరిన హనుమంతునికి అసలు ఆ మూలిక ఎలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది అనే విషయం గురించి ఈ ఋషిని అడిగి తెలుసుకోవాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన కలగగానే నెమ్మదిగా ఆ కొండ మీదకి దిగాడు. జాకు పర్వతమైన ధ్యానంలో ఉన్న ఆ ఋషిని చూసి కొండ మీదకి దిగి తను అనుకున్నట్లుగానే ఆ మునిని మూలిక విషయం అడుగుతాడు. ఆ ఋషి సంజీవిని మూలిక ఎక్కడ దొరుకుతుందో హనుమంతునికి వివరంగా చెప్తాడు. వివరాలు తెలుసుకున్న ఆంజనేయ స్వామి ఆ ఋషికి నమస్కరించి, తిరుగు ప్రయాణంలో మీ దగ్గరికి తప్పకుండా వచ్చి మీ దర్శనం చేసుకుంటాను అని వాగ్దానం చేసి అక్కడి నుంచి మూలిక కోసం బయలుదేరతారు. చివరికి సంజీవిని మూలిక తీసుకుని శ్రీరాముల వారి వద్దకు వెళ్ళిపోతాడు. మరి తిరుగు ప్రయాణంలో ఆ ఋషిని కలిశాడా లేదా అన్న విషయం చెప్తాను, వింటూ ఉండండి.

రామరావణ యుద్ధంలో లక్ష్మణస్వామి మూర్ఛపోవడం, రాములవారు సంజీవిని మూలిక కోసం హనుమంతుణ్ణి హిమాలయాలకు పంపించడం, ఆ తర్వాత హనుమంతుడు ఒక జాఖు పర్వతం మీద ధ్యానంలో ఉన్న ఋషిని అడిగి ఆ మూలిక వివరాలు తెలుసుకుని మూలికను తీసుకుని తిరిగి రాములవారి వద్దకు వెళ్ళడం వరకు మనం కథ చెప్పుకున్నాం. అయితే జాకు హనుమాన్ టెంపుల్ విశేషాలు గురించి తెలుసుకుంటున్నాం కదా. సంజీవిని మూలిక కోసం వెళ్ళిన హనుమ మూలిక తీసుకుని ఆ సమయం మించిపోతోంది అని, రాములవారు చెప్పిన సమయం మించిపోతోంది అని ఆ పర్వతం మీద నుంచి కాకుండా, ఈ జాకు పర్వతం మీద నుంచి కాకుండా వేరే దగ్గర మార్గంలో సరైన సమయానికి రాములవారి వద్దకి మూలికను తీసుకుని చేరుకుంటాడు. కానీ జాకు పర్వతం పైన ఋషి మాత్రం హనుమంతుడి కోసం నిరీక్షిస్తూనే ఉంటాడు. అలా చూసి చూసి ఆయన ఒక గుడిని నిర్మిస్తాడు. ఆ గుడిలో హనుమంతుని విగ్రహం పెట్టాలి అనుకుని, అలా చూసుకోవాలి అనుకుని ఒక గుడిని కట్టిస్తారన్నమాట. అప్పుడు హనుమంతుడు దేవాలయం గర్భగుడిలో స్వయంభూగా వెలుస్తాడు ఈ జాకు హనుమాన్ టెంపుల్లో. అలా వెలిసిన స్వామిని చూసి ఋషి పరమానందం చెంది కంటి నిండా నీళ్లతో ఆ స్వామిని మనసు తీరా కొలుచుకుంటాడు. అందుకే ఈ ఆలయం రామాయణ కాలం నాటి నుంచి ఉన్నది అని నమ్ముతారు అక్కడి భక్తులు. మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి.

జాఖు పర్వతం మీద హనుమాన్ టెంపుల్లు వేయించేసి ఉన్న హనుమంతుడి ప్రతిష్ట అక్కడ స్వయంభూగా ఎలా వెలిశాడు, ఈ గుడి ఎవరు కట్టించారు అనే విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ జాకు అనే పదం యక్ష అనే పదం నుంచి పుట్టిందిట. రామాయణ కాలం నాటి అతి పురాతన దేవాలయంగా, దేవతలకి మానవులకి మధ్య వారధిగా నిలిచి ఉందని ఈ దేవాలయాన్ని అక్కడి భక్తులు నమ్ముతూ ఉంటారు. అయితే తమకి

కీడు నుండి రక్షిస్తాడని, తమ కోరికలు తీరుస్తాడని ఆంజనేయ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అక్కడి భక్తులు. ఈ ఆలయ వైభవాన్ని మరింత శోభకూర్చడానికి 2010 108 అడుగుల భారీ హనుమంతుని విగ్రహం ఆకాశాన్ని తాకుతుందేమో అన్నంత అద్భుతంగా ప్రపంచంలో ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా నిలబడింది ఇక్కడ ప్రతిష్ఠ చేసిన విగ్రహం. ఇది సముద్ర మట్టానికి 1050

విగ్రహాలలో ఒకటిగా నిలబడింది ఇక్కడ ప్రతిష్ఠ చేసిన విగ్రహం. ఇది సముద్ర మట్టానికి 1050 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 1.5 కోట్ల డబ్బు ఖర్చయిందని చెప్తారు. ఈ విగ్రహాన్ని చూస్తే నమ్మకానికి అలాగే కళ్ళకి నిలువెత్తు నిదర్శనంలాగా కనిపిస్తుందట.

ఆంజనేయస్వామి దేవాలయం అనగానే మనం సహజంగా కోతుల్ని చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా బోలుడన్ని కోతులు మనకు కనబడతాయి. అవన్నీ కూడా హనుమ వానరసేమో అని అనిపిస్తాయట. మరి వాటి అల్లరి చేష్టలు మనకు తెలిసినవే కదా. చేతిలో ఏదుంటే అవి తీసుకుని వెళ్ళిపోతాయి. ఇక్కడ కోతులు కూడా అంతే. అందుకే అక్కడ దర్శనానికి వెళ్లే వాళ్ళందరూ కూడా చేతిలో కర్రల్ని ఉంచుకుని వెళుతూ ఉంటారట. అంతేకాకుండా ఇక్కడ భక్తులకి, చరిత్రకారులకి, కళాకారులకి, జాకు ఆలయంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అనుభూతి కలుగుతుంది అంటారు. ఇది ఈనాటి క్షేత్ర దర్శిని. ఇంతవరకు అర్చన కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఈనాటి కార్యక్రమాల విషయాల్లోకి వెళ్తే 7:15 ఇది మన చట్టం. సైబర్ స్టాకింగ్ గురించి సీడాక్ ఐఎస్ఈఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఈ నరేష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి. 7:30 జనరంజని శ్రోతలు వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరిన సినీ గీతాలు. 8:15 జనరంజని శ్రోతలు ఫోన్ఇన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. 10:00 వార్తా ముఖ్యాంశాలు, అనంతరం ఎవర్గ్రీన్ హిట్స్. 11:00 గుర్తుకొస్తున్నాయి, 12:00 చైతన్య స్ఫూర్తి, 1:20 షో టైం, 2:15 శక్తిశైలి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 చాయ్తో హాయ్ కబుర్లు, 6:40 వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం, 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో క్యాన్సర్ లక్షణాలు, చికిత్సా పద్ధతుల గురించి డాక్టర్ సందీప్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి గారు. 7:30 పాటతో ప్రయాణం, 8:00 మస్తీ మస, రాత్రి 10:00 నాటి మీటి సినీ గీతల కార్యక్రమం మధురిమ. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ సంబంధంలో ప్రత్యేక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు

0: మాక్రాన్ ఇచ్చే అధికార విందుకు మోదీ హాజరవుతారు. ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా విస్తృత చర్చలతో సాగుతుందని భావిస్తున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లు పరిష్కరించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి దక్కుతున్న గుర్తింపుకు ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ హోస్ట్ క్లాస్ నా దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని బహుకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు స్వీకరిస్తూ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు భారత్ స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాల నిదర్శనమని, రాబోయే తరాలు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞత తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికో మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ 3వ సమావేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమాలు సమీక్షించినట్టుగా మంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వయోశక్తి కార్యక్రమం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశ్రమ, విద్యా సంస్థల సహకారం, పాలనా సంస్కరణలు, అన్ని నైపుణ్యాల్లో సామర్థ్య విస్తరణ వంటి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు నిర్మించేందుకు, అత్యాధునిక పరిశోధనలు ప్రోత్సహించేందుకు, భవిష్యత్కు అవసరమయ్యే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ ప్రారంభించిన అనంతరం జోషి మాట్లాడుతూ, ఎంఎన్ఆర్ఈ, ఐడబ్ల్యూటీఎంఏ సంయుక్తంగా అభివృద్ది చేసిన ఈ పోర్టల్ విండ్ ఎనర్జీ సరఫరా క్రమబద్దీకరించేందుకు, ఆత్మ నిర్బర్ భారత్ విజన్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మొదటి డిజిటల్ ప్లాట్ఫామ్ అని, 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో 6.1 GW పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 46% వృద్ధి అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్ టర్బైన్లు విడిభాగాల ఎగుమతులు 12,000 కోట్లు దాటాయని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధనకు తన నిబద్దతను చాటి చెప్పారు.

0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొనాకో స్టేట్ మంత్రి క్రిస్టోఫ్ మిర్మన్, విదేశీ వ్యవహారాల సహకారాల శాఖ మంత్రి ఇస్తాబిల్లే బెర్రో అమడేయి, ఆర్థిక శాఖ మంత్రి ఫ్రెడరిక్తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని తన సోషల్ మీడియా వేదికగా గోయల్ పేర్కొన్నారు. భారత్ మొనాకో ఆర్థిక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ సిట్లో ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. నిన్న అయోధ్య కమిషనర్ డీఎంతో కలిసి ఆలయ ప్రాంగణం సందర్శించారు. ఆలయ విరాళ నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో రాష్ట ప్రభుత్వం ఈ సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ విచారణకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కమిటీ 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రామ్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా అయోధ్యలో ఉన్నారు. విచారణలో ఎలాంటి అలసత్వం ఉండదని, సిట్ కోరిన అంత రకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికార యంత్రాంగం అందిస్తుందని స్పష్టం చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు నిన్న విడుదల చేసింది. మొత్తం 1000కి పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్ పరీక్షకు 13,000 పైగా అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, అధికారిక కీ వివరాలు తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఈజీ పునఃపరీక్షకు ముందు భద్రత రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్ధత సమీక్షించారు. ఇరాన్తో కీలక ఒప్పందం ప్రకటించాక G7 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యకుడు ట్రంప్ ఫ్రాన్స్ చేరుకున్నారు. వివాదానికి తాత్కాలిక విరామం ఇస్తూ హర్ముజ్ జలసంధి తిరిగి తెరుస్తామని ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈరోజు ఈశాన్య భారతం, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 4 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇది మన చట్టం. ఈనాటి కార్యక్రమంలో సైబర్ స్టాకింగ్ గురించి సీడాక్ ISEA ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఈ నరేష్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: స్టాకింగ్ అనే పదం ఈ మధ్యలో తరచుగా వింటున్నామండి. సైబర్ స్టాకింగ్ అంటే ఏమిటి?
1: సైబర్ స్టాకింగ్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేసుకుని వాళ్ళు ఒక హెరాస్మెంట్, ఎలక్ట్రానిక్ డివైస్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసుకుని ఒక హెరాస్మెంట్, వాళ్లకు కమెంట్స్ రాయడము, ఆన్లైన్ లో వేధించడాన్ని సైబర్ స్టాకింగ్ అంటారు. అంటే సైబర్ అంటే ఆన్లైన్, స్టాకింగ్ అంటే వేధించడం. అయితే దీనికి అఫెన్స్ యాక్చువల్ గా చాలా మందికి తెలియదు. వాట్సాప్ గ్రూప్లలో గానీ ఈ మధ్య టెలిగ్రామ్ గ్రూప్లలో గానీ చూస్తున్నట్టయితే ఇష్టం వచ్చినట్టుగా కమెంట్స్ పంపించడము. ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఏదైనా మంచి పోస్ట్ పెడితే దాని కింద చేసి ఇష్టం వచ్చినట్టుగా అబ్యూజ్ లాంగ్వేజ్ లో కమెంట్స్ పంపించడము, ఇవన్నీ చేయడము, తర్వాత బాడీ షేమింగ్ చేయడము, పర్సనల్ గా తిట్టడము. ఇప్పుడు ఒక మంచి పని గురించి వాడు చేస్తుంటే లేదు వీడు మోసగాడు అని చెప్పి అనుచిత వాక్యాలు చేయడం, అంటే మొత్తానికి అయితే హెరాస్ చేయడం, ఇదంతా హెరాస్మెంట్ కిందకి వస్తుంది. చాలా చేస్తున్నారండి, ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ అంతా సోషల్ మీడియా అయిపోయింది. ఇది ఒక వృత్తి, అంటే చాలా మందికి మంచి సంపాదన కలిగిస్తుంది. మంచి పని చేసినప్పుడు చాలా మంచి సంపాదన వస్తుంది వాళ్ళకి. కానీ కొందరు ఓర్చుకోలేకను కుతంత్రాల బుద్ధితోటో చాలా కామెంట్స్ మనల్ని ఎవరు పట్టుకుంటారులే అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారండి. కానీ ఈ సైబర్ స్టాకింగ్ అనేది ఐపీసీ సెక్షన్ 354D ప్రకారం ఇట్స్ అ పనిషబుల్ యాక్ట్. దీనికోసం 6 నెలల జైలు శిక్ష, 1 లక్ష రూపాయల వరకు జరిమానా కూడా ఉంది. అది తెలియదు జనాలకి, ఏదో కామెంట్ చేసేసి వెళ్ళిపోవడం.
0: చేసిన నేర తీవ్రతను బట్టి వాళ్ళని చట్టపరంగా విచారించి ట్రయల్ చేసి పనిష్ చేసి జైలు పంపించే అవకాశం.
1: అవునండి, అవునండి. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు, ఎలాంటి ఆధారాలు? వాళ్ళు ఏదైతే కమెంట్ చేశారు, వాళ్ళు ఏదైతే వాయిస్ క్లిప్స్ పంపించారు, వాళ్ళు ఏదైతే మన పరువుకు భంగం కలిగించే విధంగా, మనని కించపరిచే విధంగా చేశారో దాన్నే మనం ప్రూఫ్ కింద ఈ సెక్షన్ లో ఆధారం కింద అప్లై చేసి నిరూపిస్తే తప్పకుండా జైలు శిక్ష పడుద్దండి.
0: నరేష్ గారు, ఎవరైనా ఇటువంటి పరిస్థితులకు గురవుతున్నట్టయితే వాళ్ళు కంప్లైంట్ చేయాలంటే ఏ నెంబర్ చేయాలి?
1: 1930 మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది, MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళది, 1930 కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు.
0: అలాగే ఏదైనా ఆన్లైన్ లో కంప్లైంట్ చేసే అవకాశం ఉందంటారు?
1: ఆన్లైన్ లో MHA వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది, cybercrime.gov.in లోకి వెళ్లి ఎక్కడెక్కడైతే ఇలాంటి అబ్యూజ్ లాంగ్వేజ్ లో ఇలాంటి కించపరిచే విధానం కామెంట్స్ వచ్చాయో, వీడియో క్లిప్స్, ఆడియో క్లిప్స్ వచ్చాయో, వాటిని స్క్రీన్ షాట్ తీసుకుని అందులో అప్లై చేసి మన డీటెయిల్స్ అన్ని అందులో ఇవ్వడమే. తప్పకుండా వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు, దాని తీవ్రతను బట్టి పనిష్మెంట్ కూడా ఖచ్చితంగా పడుద్దండి.
0: ఇంకొకటి అండి, ఎవరికైనా ఎలా కంప్లైంట్ చేయాలి, ఎలా చేయాలన్న ఆలోచన కావాలనుకున్నప్పుడు ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ గైడెన్స్ కోసం ఉందంటారా?
1: మా ISCA ద్వారా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. ఇప్పుడు శ్రోతలు ఎవరైనా వాళ్ళకి ఏదైనా అన్నోన్ కాల్ వచ్చినప్పుడు, అపరిచితుడి కాల్ వచ్చి ఇలా మీ పేరు పైన డ్రగ్ పార్సిల్ వచ్చింది, తర్వాత మేము ట్రాక్ చేశాము, నేను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాను అని చాలా మంది ఈ మధ్య ఫేక్ కాల్స్ చేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటివి వచ్చినా గానీ మీరు ఒక్క క్షణం ఆలోచించండి, శ్రోతలందరూ ఆలోచించి మా ISCA టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6235 కి కాల్ చేయండి. కాల్ చేసి సార్ ఈ విధంగా వచ్చిందండి, మరి ఎలా చేయాలి ఏంటంటే దానికి సంబంధించిన ఈ వివరాలన్నీ మేము ఇస్తాం.
0: 1800-425-6235 ఈ నెంబర్ గనక ఫోన్ చేసినట్లయితే మీ పట్ల జరుగుతున్న ఏదైతే దుశ్చర్య ఉందో దానికి సంబంధించి ఎలా మీరు చర్య తీసుకోవాలి, దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, మొబైల్లో దాన్ని ఎలా బ్లాక్ చేయాలో, రిపోర్ట్ అబ్యూస్ చేయాలో, అలాగే ఆన్లైన్ లో కంప్లైంట్, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఏ ఆధారాలతో
1: ఎలా ఇవ్వాలో చెప్తా, గైడెన్స్ ఇస్తామండి.
0: మామూలుగా ఏ ఆధారాలను మన వద్ద పెట్టుకోవాలండి ఇలాంటి విషయాల్లో కంప్లైంట్ చేయాలనుకుంటే?
1: ఇప్పుడు హెరాస్మెంట్ అనుకోండి, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో కావచ్చు, మెసేజ్ల రూపంలో కావచ్చు, తర్వాత వీడియో రూపంలో కావచ్చు, ఇవన్నిటికీ మనకు స్క్రీన్ షాట్స్, అంటే మన పేరు చెప్తూ మన ప్రొఫైల్ కనిపిస్తూ అలాంటి స్క్రీన్ షాట్స్ ఒకటి, అంటే మనం నిరూపించే విధంగా ఉండాలి, స్క్రీన్ షాట్స్ కానీ అలాంటి సేవ్ వీడియోస్ కానీ ఆ విధంగా మనం భద్రపరచుకుని ఆ డేటు సమయము అవన్నీ పెట్టుకుంటే సరిపోతుంది.
0: తర్వాత ఇలాంటి సందర్భాల్లో మనము కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకునే కంటే ముందే ఏ రకమైన జాగ్రత్తలు వహించాలంటారు ప్రతి పౌరుడు?
1: ఈ సోషల్ మీడియా సైబర్ స్టాకింగ్ కి మనం గురి కావద్దు అన్నప్పుడు చిన్న సింపుల్, మనకు తెలియని వ్యక్తులను, మనకు పరిచయం లేని వ్యక్తులను మన వరల్డ్ లోకి ఆహ్వానించదు, మొబైల్ ప్రపంచంలోకి రానివ్వకి. వాళ్ళను ఎప్పుడు కూడా అన్నోన్ ఫ్రెండ్స్ ని యాక్సెప్ట్ చేయడం గానీ, అన్నోన్ ఛానల్స్ లో గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం గానీ, మనకు తెలియని మనకు సంబంధం లేని వాటిలో వెళ్లడం ద్వారా ఇట్లాంటివి ఎక్కువ అవుతాయంటే, అంటే కొందరు ఏదో టైంపాస్ అవుదిలే, ఏదో మంచి కంటెంట్, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మంచి కంటెంట్ వస్తుంది అని అందరిని ఆహ్వానించి దాని తర్వాత వాడు చేయాల్సింది స్టార్ట్ చేస్తారు.
0: ఇంకొకటి గమనిస్తుంటాం నరేష్ గారు, ఈ యూట్యూబ్ లో గానీ లేదా ఫేస్బుక్ లో గానీ సోషల్ మీడియాలలో మనం ఏదైనా ఒకటి వీక్షించినప్పుడు తత్ సంబంధమైన ఆడియోలు వీడియోలే మనకి అప్లోడ్ అవుతుంటాయి. దీన్ని బట్టి మనం వీక్షించేది ఇంకెవరైనా గమనిస్తుంటారా?
1: యాక్చువల్ గా ఇది వచ్చేసి కుకీస్ అండి మన సంబంధించి. అంటే ఇప్పుడు మనము ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడే అది అడుగుద్ది, కెన్ ఐ ట్రాక్ యువర్ యాక్టివిటీ, యాప్ అడుగుద్దండి. మీకు తెలియదు అక్కడ టిక్ మార్క్ ఒక్కటే కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఒక 10 ఐటమ్స్ ఉంటాయి. నేను మీ మైక్రోఫోన్ యాక్సెస్ తీసుకుంటాను.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈనాటి కార్యక్రమంలో సైబర్ స్టాకింగ్ ఈ అంశం గురించి తెలియజేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ISEA ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈ నరేష్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నరేష్ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: సైబర్

0: మీరు వేరే యాప్లలో చేసేటువంటి యాక్టివిటీస్ నేను తీసుకుంటాను అని అవన్నీ చెప్పుద్ది. ఒక యాప్ మన మొబైల్లో ఉన్నటువంటి మిగతా 15-20 యాప్స్ తోటి సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు ఒక వీడియో చూసినప్పుడు దానికి సంబంధించిన వీడియోనే వస్తుంటుంది మీకు. మీరు షాపింగ్ చేసినప్పుడు, మీరు మీ మొబైల్లో షాపింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీ మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి తోటి బ్రౌజర్లో షాపింగ్ చేసినా కానీ, మీరు ఆ షాపింగ్ ని సక్సెస్ఫుల్ గా చేయకపోయినట్టయితే, మీరు ఏదైతే ఐటెం చూసారో మీరు ఎక్కడికి వెళ్ళినా అదే ఐటెం కనకూడదు. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఐటెం కు సంబంధించిన యాడే వస్తుంటుంది. ఒక మంచి షూస్ చూసారు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు షూస్ కనిపెడుతూనే ఉంటాయి.
1: అంటే మనం ఏదైతే వీక్షిస్తున్నామో దాని పట్ల ఇంకొక నిఘా నేత్రం ఒకటి మనకు తెలియకుండా ఉందంటారు.
0: నిఘా నేత్రం అని కాదండి, యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఫోన్ లో మనం పర్మిషన్స్ ఇస్తుంటాం. మామూలుగా ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది ఎక్కువ జరుగుతుంటది.
1: ఏదైనా మనం డౌన్లోడ్ చేసుకున్న యాప్ అన్నిటికి ఓకే ఓకే ఓకే కొడుతుంటాం, దాని వెనకాల ఏమేమి వాళ్ళు మనం యాక్సెస్ తీసుకుంటున్నారో అది మనం గమనించుకో,
0: అది గమనించుకుని ఆ పర్మిషన్స్ లోకి వెళ్ళి ఎప్పుడైనా కానీ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇలాంటివి జరగొద్దు అని అంటే మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అని ఉంటుందండి సెట్టింగ్స్ లో. యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి పర్మిషన్స్ చూసి అసలు ఆ యాప్ ఎలాంటి పర్మిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, దానికి కావాల్సింది ఏంటి యాక్సెస్? మీ ఇమేజెస్ వరకే దానికి యాక్సెస్ కావాలి. అది నీ మైక్రోఫోన్ యాక్సెస్ తీసుకుంటుంది, నీ కెమెరా యాక్సెస్ తీసుకుంటుంది, గ్యాలరీ యాక్సెస్, ఎస్ఎంఎస్ యాక్సెస్, ఫోన్ పే యాక్సెస్, గూగుల్ పే యాక్సెస్, ఈమెయిల్ ఐడి యాక్సెస్, ఎవ్రీథింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ ఈ విధంగానే జరుగుతున్నాయి సార్. ఆన్లైన్ లో వాడు అబ్యూజ్ చేయడము, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. మీరు చూసినట్టయితే ఇట్లాంటి లోన్స్, ఫేక్ లోన్ యాప్ ఫ్రాడ్స్, ఇవన్నీ ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఎలాంటి పర్మిషన్ మీరు ఇస్తున్నారు అనే దానిపైనే వాళ్ళు మనని ఆ బాధ తీవ్రత ఉంటుంది. ఇప్పుడు ఏపీకే ఫైల్స్ ద్వారా, అంటే మామూలుగా వాట్సాప్ లో ఫార్వర్డ్ గ్రూప్ ద్వారా వచ్చినటువంటి ఏదైనా యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వాడు ఎలాంటి పర్మిషన్ తీసుకుంటారో మనకు తెలియదు. సో అది యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేయడానికి వీలు లేదు అన్నప్పుడు అది కొంచెం అబ్యూజివే ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఏదో వాట్సాప్ గ్రూప్ లో, టెలిగ్రామ్ గ్రూప్ లో ఈ జాయిన్ చేపించేసుకుని వాళ్ళు ఏదో చార్జ్ చేసి మాది వేరే ఆ ప్లేస్ అండి ఈ ప్లేస్ అండి అది అని ఏదో ఫ్రెండ్లీగా చార్జ్ చేసి వాళ్ళు ఏదో పంపిస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా అండి ఇది యాప్ చేసుకోండి, లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒక రూపకంగా ఆ యాప్ ను ఆ లింక్ ను మనం క్లిక్ చేసే విధంగా వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అంటే మన ఇంట్రెస్ట్ తెలుసుకుని, ఇన్వెస్ట్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉందంటే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పంపించి, తర్వాత ఇంకా ఏదో షాపింగ్ ఇంట్రెస్ట్ అంటే ఆఫర్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పి, రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇట్లా ఏదో ఒక రకమైనటువంటి పంపించి ఆ యాప్ ద్వారా ఆ లింక్ ద్వారా మన సమాచారం అంటే మన కాంటాక్ట్స్, మన ఎస్ఎంఎస్ఎస్, మనకు సంబంధించిన డాటా, ఫోటోస్, వీడియోస్ అన్ని వాళ్ళు తీసుకెళ్లిపోతారు. అంటే ఆన్లైన్ వెళ్ళిపోతాయి, మన ఫోన్లోకి వెళ్ళి మనం ఇచ్చిన పర్మిషన్స్ ద్వారా వెళ్ళిపోతుంటాయి.
1: ఒక విధంగా చెప్పాలంటే తెలిసి తెలియక అలాంటి లింకులు క్లిక్ చేసినప్పుడు మనం ఊబిలో కాలు పెట్టినట్టే లోపలికి లాకేస్తుంది టోటల్ గా.
0: వెంటనే మనం ఎప్పటికప్పుడు మన పర్మిషన్స్, మన యాప్స్ ఏమున్నాయి, అవసరం అనవసరం యాప్స్ ఎందుకండి మన మొబైల్లో. ఇప్పుడు ఒక యాప్ మనకు ఫోన్ కూడా చెప్తుంటుంది ఈ యాప్ నువ్వు ఒక 2 వారాల నుండి వాడలేదు, నీకు అవసరం లేకపోతే తీసే అని చెప్తూ ఉంటుంది. అన్యూజ్డ్ యాప్స్ అని చెప్పేసి అది చెప్తూ ఉంటుంది. దాన్ని మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ అనేది ఒకప్పుడు ఓన్లీ మాట్లాడుకోవడానికి, ఎస్ఎంఎస్ చూసుకోవడానికి, ఇప్పుడు ప్రతి పనికి ఫోనే.
1: అంతే, ఒక విధంగా చెప్పాలంటే మాయల ఫకీర్ ప్రాణం చేతిలో ఉన్నట్టు ప్రతి ఒక్కటి ప్రాణం ఆండ్రాయిడ్ ఫోన్ లోకి వచ్చేసింది.
0: ఫోన్ లోకి వచ్చేసి అంటే ఇప్పుడు అందులోనే ఎర్న్ చేస్తున్నారు, ఫోన్ చూసి ఎర్న్ చేస్తున్నారు. ఇదే ఒక బజ్ పాయింట్ సైబర్ ఫ్రాడ్స్టర్స్ కి. మీరు వర్క్ ఫ్రం హోమ్ చేయాలనుకుంటున్నారా, అయితే మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది ఒక యాడ్స్ రన్ చేయడం. మన ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇక కొందరు మిడిల్ క్లాస్ గాని వాళ్ళు కానివ్వండి, అరే ఏదో ఒక పని చేసుకుంటే
1: నాలుగు
0: డబ్బులు వస్తాయి కదండి అట్లా అని చెప్పేసి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక కేసు అండి, యాక్చువల్ గా తన ఏంటంటే తన హస్బెండ్ హెల్ప్ చేయాలనుకుంది వర్క్ ఫ్రం హోమ్ అనే ఒక యాప్ అదేదో తన మొబైల్స్ కి వచ్చింది. ఎందుకంటే అందరు స్మార్ట్ అయిపోయారు కాబట్టి స్మార్ట్ మొబైల్ కి వచ్చింది యాడ్. తనకు తెలియదు సరేలే మా ఆయనకు నేను హెల్ప్ చేసినట్టుగా ఉంటది అని చెప్పేసి ఎవరికి చెప్పలేదు తను, నేను వర్క్ ఫ్రం హోమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి రెస్పాన్స్ ఇచ్చింది. రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత మేడం మీ ఆధార్ కార్డు పంపాలి, మీ దా కార్డు పంపాలి, ఇది మన చాలా పెద్ద కంపెనీ, మేము మొత్తం నేవీకి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తాము, చాలా కాన్ఫిడెన్షియల్ ఉండాలి మీరు అది అని చెప్పేసి వాడు ఇంకా చాలా కబుర్లు చెప్పేసి ఆ అమ్మాయి దగ్గర అంత ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ తీసేసుకుని తర్వాత వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పేసి ఏదో లింక్ పంపిస్తాడు మీరు ఇందులో ఉన్న యాక్టివిటీస్ చేసేయాలని. ఏంటి యాక్టివిటీస్ అంటే ఫస్ట్ ఒక కొన్ని ప్రొఫైల్స్ ఇచ్చి వీటికి అందరికి లైక్స్ చేయాలి, అందరికి గుడ్ కమెంట్స్ రాయాలి, ఈ విధంగా చెప్తాడు. దానికి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తాడు. ఆ విధంగా నమ్మకం కలిగేంత వరకు వారం 10 రోజుల వరకు వాడు ఏదో మనకు 100-500 వరకు ఇస్తూ ఉంటాడు. దాని తర్వాత మేడం మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు, మా మేనేజర్ చాలా సాటిస్ఫై అయ్యారు మీ వర్క్ తోటి, మీరు ఈ గ్రూప్ లో జాయిన్ అయినట్టయితే ఇక్కడ ఇలాంటి మనకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇట్లా వస్తుంటే మీకు చాలా డబ్బు వస్తుంది అని చెప్పేసి వాళ్ళే చెప్పి వాళ్ళని మనం ఆ విధంగా తీసుకెళ్లిపోవడం. ఫస్ట్ నమ్మకాన్ని కలిగించి తర్వాత తీసుకెళ్లి మోసం చేయడం. ఆ విధంగా ఆ అమ్మాయి ఏదో ఫేక్ లోను దాంట్లో ఇరుక్కొని
1: సందర్భాల్లో మనం చూస్తుంటాము, ఎవరికి చెప్పుకోలేక బాధపడి ఆత్మహత్య ప్రయత్నాలు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి.
0: అవునండి.
1: కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహకు లోను కాకుండా ఒక నిమిషం ఆలోచించి అటు

0: ఐఎస్ఏ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, లేదంటే సమీప పోలీస్ స్టేషన్ కానీ, లేదంటే ఈ సైబర్ క్రైమ్ .gov.in కనుక మీరు లాగిన్ అయ్యి కంప్లైంట్ చేసినట్లయితే మొట్టమొదటగా ఫర్దర్ డ్యామేజ్ ని అరెస్ట్ చేయడం అవుతుంది, తర్వాత వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవడానికి కూడా మనము కార్యాన్ముఖం చేసినట్టు అవుతుంది.
1: అవును, ఇప్పుడు ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్టర్స్ నంబర్స్ కాల్స్ చాలా మందికి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ అయిన వాళ్ళు ఏంటంటే కట్ చేస్తుంటారు. సరే, ఇప్పుడు వాళ్ళకు ఉంటుంది, అరే నేనైతే నాకు తెలిసి నేను కట్ చేశాను, మరి ఎవరైనా మోసపోతారు, వీడు ఇంకా ఇట్లా నా వాళ్ళకి అమ్మాయిలకు కాల్స్ చేస్తాడు, మరి వీళ్ళని మోసపోకుండా ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశము మన శ్రోతలందరికీ వస్తూ ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ, దీనికోసం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చక్షు అనే ఒక యాప్, చక్షు ఏంటంటే ఈ యాప్ లో మన ఈ వెబ్సైట్ లో చక్షు అని మనం గూగుల్లో టైప్ చేసి దానికి సంబంధించి మన ఐఎస్ఈఆ యూట్యూబ్ ఛానల్లో మన ఐఎస్ఈఆ అన్ని వెబ్సైట్ ISEA.gov.in వెళ్ళి చూసినట్టయితే అక్కడ చాలా మన సోషల్ మీడియా ఛానల్స్ లో అన్నిట్లలో మేము కొత్త కొత్తగా ఏ విధంగా మనల్ని మనం కాపాడుకునే విధానాలు చాలా చెప్తూ ఉంటాం. ఈ చక్షు అనే యాప్ వెబ్సైట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి ఫ్రాడ్ కాల్స్ అన్ని అక్కడ రిపోర్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం. ఫ్రాడ్లెంట్ కాల్స్ అన్నింటినీ మనం కనుక గవర్నమెంట్ కి చెప్పినట్టయితే వాళ్ళు ఒక డేటాబేస్ క్రియేట్ చేసి చాలా మందిని ఇప్పుడు దానివల్ల వేరే వాళ్ళు సేవ్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఫ్లాగ్ వస్తుంటది, ఫ్రాడ్లెంట్ మైట్ బి, ఫ్రాడ్లెంట్ మైట్ బి అంటే మోసపూరిత కాల్ కావచ్చు, మీరు ఆలోచించండి అని చెప్పి మనకు ఒక మైండ్ లో ఒక సెకండ్ లో ఆలోచిస్తాం.
0: ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా ఇలాంటి ఫ్రాడ్లెంట్ కాల్స్ కానీ ఫ్రాడ్లెంట్ రిపోర్ట్ రిపోర్ట్ చేసినట్లయితే
1: చక్షు అనే యాప్ లో రిపోర్ట్ చేయాలండి.
0: చక్షు యాప్ లో కనుక రిపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు వాటి డేటాబేస్ మెయింటైన్ చేసుకుని అలాంటి వాళ్ళ నుంచి వచ్చే కాల్స్ ని ముందే అలర్ట్ చేసి మనకు ఒక సెకండ్ థాట్ అంటే ఇది తప్పు అనే భావన కలిగించే ప్రయత్నం చేస్తారు.
1: అవునండి
0: నరేష్ గారు, చట్టపరంగా మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏ రకమైన పనిష్మెంట్ వాళ్ళ పట్ల ఇవ్వడం జరుగుతుందంటారు?
1: అంటే ఫస్ట్ ఇప్పుడు మనం కంప్లైంట్ ఇస్తాం, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా ప్రూఫ్స్ అనేది మనం ఇవ్వాలి, అది నిర్ధారణ అవ్వాలి. నిర్ధారణ వచ్చిన తర్వాత తప్పకుండా ఎవరైతే కల్పెట్టు ఉంటాడో వాళ్ళకు శిక్ష పడుద్ది, వాళ్ళు అనుభవించాల్సిందే.
0: కాబట్టి నా రూమ్ లో నేనుండి నేను ఏమన్నా చేయగలను అన్న భావనలోంచి బయటికి రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో రికార్డ్ అవుతుంది, అది ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారము ఒక ఎవిడెన్స్ గా కూడా అంగీకరించి వాళ్ళ పట్ల చర్యలు తీసుకునే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి సైబర్ స్టాకింగ్ బారిన పడేటట్లయితే ఖచ్చితంగా 1930 గాని, లేదంటే cybercrime.gov.in గాని, లేదంటే కనీసం ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే 1800-425-6235 ISEA వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ కోసం గైడెన్స్ కోసం ఫోన్ చేయొచ్చు. అలా చేసినట్లయితే ఖచ్చితంగా వారి పట్ల చర్యను తీసుకోవడానికి మొదటి అడుగుగా మన వంతు మనం చేసినట్టు అవుతుంది. అలాగే ఎవరైనా ఇలాంటి సైబర్ స్టాకింగ్ బారిన పడినట్లయితే కూడా మనకు కాదులే అనుకోకుండా వాళ్ళను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనందరి పట్ల బాధ్యత ఉంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు నరేష్ గారు, నమస్కారం.
1: థ్యాంక్ యూ.

శ్రోతలు, ఇంతవరకు ఇది మన చట్టం. సైబర్ స్టాకింగ్ గురించి సీడాక్ ఐఎస్ఈఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఈ నరేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. జనరంజని శ్రోతల్ వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం.

పరిసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఏ సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య వీళ్ళందరూ కోరుతున్న పాట బంగారు గాజులు. ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన సి నారాయణరెడ్డి గీతం, టి చలపతిరావు సంగీతం.

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: జనరంజనీలో ఇప్పుడు కులగోత్రాలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన శ్రీనారాయణ రెడ్డి గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు ఎద్దుమైలారం శ్రోతలు డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికయ్య, అలాగే పద్మారావు నగర్ నుంచి ఉదయ, పునలలిత, వైష్ణవి. వీరందరి కోసం మరి ఈ సాంగ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీళ్ళందరూ కోరుతున్న పాట అభిమానవంతులు. ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన సి నారాయణరెడ్డి గీతం, ఎస్పీ కోదండపాడి సంగీతం.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: శ్రోతలు జనరంజని వింటున్నారు. కార్యక్రమాలు చామరాజనగర్ జిల్లా నుంచి శ్రీ పూర్ణచంద్ర తేజస్విని, డాక్టర్ ఎం చెన్నయ్యరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చెగౌడ, కెంపెం వీళ్ళందరూ కోరుతున్న పాట మేఘ సందేశం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం, రమేష్ నాయుడు సంగీతం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వాగ్దానం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన దాశరథి గీతాన్ని మాకోసం వినిపించండి అంటున్న శ్రోతలు, కరీంనగర్ ఓల్డ్ బజార్ నుంచి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఉదలాంది, శ్రీలత, శాన్విత్, ప్రకృతి మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-doj.in ద్వారా పొందవచ్చు.
1: వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మన్ను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, జైతికశ్రీ వీళ్ళందరూ కోరుతున్న పాట ఆత్మీయులు చిత్రం కోసం ఘంటసల పిసుసెల ఆల్పించిన శ్రీశ్రీ గీతం ఎస్ రాజేశ్వర సంగీతం.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: శ్రోతలు ఇంతవరకు జనరంజని కార్యక్రమం విన్నారు.

0: శ్రోతలందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం, మనందరి ఇష్టమైన జనరంజనితో. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను కామారెడ్డి జిల్లా భవన్పేట గ్రామం నుంచి మొహమ్మద్ ఇనాయతుల్లా మాట్లాడుతున్నాను.
0: మహమ్మద్ ఇనాయతుల్లా గారు, నమస్తే. జనరంజని కార్యక్రమంలో ఈ రోజు మీరు వినాలనుకుంటున్న పాట
1: ఖైదీ మూవీలోంచి వేదం నాదం అనే సాంగ్ వినిపించండి మేడం.
0: అవునా, తప్పకుండా అండి. మీరు అడిగిన పాటని ప్లే చేస్తాం, వినండి. ఓకేనా?

0: నమస్తే అండి.
1: నమస్తే అమ్మ, శుభోదయం. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ మాట్లాడుతున్నాను.
0: శుభోదయం అండి త్రిమూర్తులు గారు. మరి జనరంజని కార్యక్రమంలో ఈ రోజు మీరు వినాలనుకుంటున్న పాట
1: లైలా. ఈ చిత్రంలో శ్రీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ గారి కి పాడిన పాట, గీత రచన డాక్టర్ సీనారాయణ రెడ్డి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. ఎదురుగను ఉంటే ఏదో చెప్పాలని, చెప్పకపోతే పోతుందని. ఆ పాట హుషారుగా ఉంటది అమ్మ, చాలా బాగుంటది, చాలా హుషారుగా ఉంటది.
0: ఆ పాట ఏమో గానీ మీ గొంతులో మాత్రం హుషారు భలే ఉందండి. తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాం, ఓకేనా?

0: హలో,
1: హలో, నమస్కారం చూడండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: కరీంనగర్ నుంచి ముత్యాన్ని అండి.
0: ఓకే, ముత్యాలు గారు, మరి ఈరోజు జనరంజనిలో మీరు వినాలనుకుంటున్న పాట?
1: సంక్రాంతి, అందులోని సంక్రాంతి పాడము.
0: సంక్రాంతి పాట కావాలా? తప్పకుండా అండి, మీరు అడిగిన పాటని జనరంజనిలో వినిపిస్తాం.

0: మేడం.
1: గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
0: మేడం, జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు అండి.
1: ఓకే అప్పలరాజు గారు, ఈరోజు జనరంజనిలో మీకు కావాల్సిన పాట?
0: ఈ రోజు నేను అడిగే పాట ఏంటంటే శోభన్ బాబు గారు హీరోగా నటించిన శ్రావణ సంధ్య సినిమా అండి. ఆ సినిమాలో ప్రియతమలనా ఆ సాంగ్ అండి.
1: ఓకే, తప్పకుండా అండి, మీరు అడిగిన పాటని ప్లే చేస్తాము. మంచి పాటను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు మీకు.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది కదూ. స్వరాలతోడు ఎప్పుడూ మనసుని హత్తుకుంటుంది. ఇది మన జనరంజని, ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజనిలో మరిన్ని పాటలు వినండి. కార్యక్రమంలో ఇప్పుడు జై భేరి చిత్రం కోసం ఘంటసాల ఆల్పించిన మల్లాది గీతం, పిండ్యాల సంగీతం.

0: వనంగమయీ.
1: జై భేరి మూవీ నుంచి ఈ పాటను వినిపించమన్న శ్రోతలు వనంగల్ నుంచి నిర్మల, ఫణీంద్ర, వాణిశ్రీ, వల్లేరాణి, ఉమామహేశ్వర్, అమృతవల్లి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలు జనరంజని వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు గోపికన్ నగర్ నుంచి శ్రీకృష్ణ గౌడ్, ప్రణీత గౌడ్, అలాగే పద్మారావు నగర్ నుంచి వల్లి, రాణి, ప్రమీల వీరందరూ కోరుతున్న పాట అమ్మాయి పెళ్లి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన దాసరిది గీతం సత్యం సంగీతం.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్తాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్తాన్ మే చేతనా భర్ దేతా హై.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: జనరంజనిలో ఇప్పుడు మనుషులు మారాలి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన శ్రీశ్రీ గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు రఘునాథపురం శ్రోతలు హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, గీతిక, పరణిత్ వెంకన్న, అలాగే మహబూబ్ నగర్ జిల్లా శ్రోతలు వెంకటేష్, సత్యవాణి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ. మరి వీరందరి కోసం ఈ పాట పాట వినబోయే ముందు
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీ కండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: జనరంజనిలో ఇప్పుడు బాలమిత్రుల కథ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన సి నారాయణ రెడ్డి గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్న శ్రోతలు ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, భవ్యశ్రీ, మన్విత, తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రేమ, అభిహాస్ని, శాంత, వీరు భువనగిరి అర్బన్ కాలనీ నుంచి. మరి వీరి కోసం ఈ సాంగ్.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: శ్రోతలు జనరంజని విన్నారు. స్టూడియో క్లాక్ లో టైం 9:30 దాటి 35 సెకండ్లు. ముంబై వ్యుద్భార్తి నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10 గంటలకు వస్తుంది. వార్తా ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలు ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను జోషి ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. హైకోర్టు నుంచి తాలూకా స్థాయి వరకు అన్ని న్యాయస్థానాల్లో ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. సివిల్ కేసులు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, పెండింగ్ ప్రీ లిటిగేషన్ కేసులు అన్నీ ఈ అదాలత్ పరిధిలోకి వస్తాయి. దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రత్యేక వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం తాజాగా నేషనల్ కలినరీ డెస్టినేషన్ అవార్డు కైవసం చేసుకుంది. నిన్న గోవాలో జరిగిన టూరిజం సదస్సులో ఈ అవార్డును తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా అందుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందే నివారణ చర్యలు తీసుకోవడం కీలకమని పేర్కొన్నారు. టీజీఈసెట్ 2026 మొదటి దశ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు ఎల్లుండి వరకు గడువుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 19 వరకు, కళాశాల ఆప్షన్ నమోదుకు 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు. సీట్ల తాత్కాలిక కేటాయింపు ఈ నెల 24లోకి జరుగుతుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని గోయల్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో టైం 10:03 దాటి 35 సెకండ్లు. ఎవర్గ్రీన్ హిట్స్కి స్వాగతం పలుకుతుంది మీ జయశ్రీ. మరి మంచి మంచి మెలోడీ సాంగ్స్ వినిపిస్తాను, వింటూ ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ప్రోగ్రాంలో ముందుగా వినేద్దాం గీతాంజలి మూవీ కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ బృందం పాడిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఉష ఆలపించిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతం చిత్రం సంతోషం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మాటైనా పాటైనా

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: కార్యక్రమంలో ఇప్పుడు 10th క్లాస్ ఈ మూవీ కోసం దీపు ఆలపించిన కులశేఖర్ గీతం, మిక్కీ జెమియర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్న ఈ పాట ఆనందం మూవీ కోసం మల్లికార్జున్ సుమంగళి ఆలపించిన సిరివెన్నెల గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆనందమూవి నుంచి ఈ పాటను వినిపించమని అడిగిన శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోష్ వెంకటాచారి, వరలక్ష్మి, దమోష్ కృష్ణమ్మ, మధు శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఈ మూవీ కోసం చక్రి స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన కందికొండ గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు జే శ్రీనగర్ లక్ష్మీ నిలయం నుండి రామయ్య, రాజలక్ష్మి, శ్రియాన్, నిర్వాన్, ప్రజ్ఞాన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీ కండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ప్రణయ గీతం మూవీ నుంచి పాటను ప్లే చేయమంటున్నారు. ఎస్పీ గజ్వేల్ నుంచి శైల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్. మరి ఈ పాట పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. మరి పాట విని ఎంజాయ్ చేయండి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయేష వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఒక్కడి మూవీ కోసం ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన సిరివిన్నెల గీతం, మణిశర్మ సంగీతం. ఈ పాటని వారి కోసం వినిపించమని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అంబాల శ్రీరాములపల్లె హన్మకొండ జిల్లా పద్మశాలి చేనేత సంఘం నుంచి రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్, ఉపేందర్, దేవేందర్, శ్రీరాములు, మల్లేశం

సాంబయ్య ఇంకా చింతకింద శ్రీను, ఇప్పల శ్రీను, గంగాధర్, రమేష్, వీరందరూ కోరుతున్న పాట ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మూవీ కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం, యువన్ శంకర్ రజా సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగర్ నుంచి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు ఇంకా భిక్షపతి వారి మిత్రబృందం కోరుతున్నారండి. అతడు మూవీ కోసం కార్తీక్, కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివిందల గీతం, మణిశర్మ సంగీతం.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా.

0: రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్కే భీ పాస్ హై, దిల్లీకే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
5: 2324 0856.
4: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: マヌジェメレンジェに。
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
4: శ్రోతలు, ఇంతవరకు ఎవర్ గ్రీన్ హెడ్స్ విన్నారు. స్టూడియో క్లాక్లో టైం 11 గంటలు కావస్తుంది. వార్తా ముఖ్యాంశాల అనంతరం గుర్తుకొస్తున్నాయంటూ మా ఆర్జే రెడీగా ఉన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి విద్భారతి కేంద్రం. తరతరాలు తిరగనే ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా అరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ తరగతి గది, గ్రంథాలయం, ఇన్నోవేషన్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానాలు ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. టీజీ పాలిసెట్ 2026 తుదిదశ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ శ్రీ దేవసన తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు జరుగుతుంది. కళాశాల ఆప్షన్ల నమోదు తీసుకునేందుకు రేపటి వరకు గడువు ఉంది. సీట్ల తాత్కాలింపు కేటాయింపు జూన్ 20లోగా జరుగుతుంది. 2026 నీట్ యూజీ పునఃపరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన కార్మిక సంక్షేమ సంస్థకు సంబంధించిన వెల్ఫేర్ కమిషన్ కార్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ ఉపకార వేతన పథకాల కింద ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బీడీ కార్మికులు సున్నపురాయి, డోలమైట్, ఇనుప ఖనిజం, మాంగనీస్, క్రోమ్ ఖనిజాలు, అబ్రకం గనుల కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఈ ఉపకార వేతనాలు ఇస్తారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ను ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని బహూకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నిన్న సచివాలయంలో జరిగిన సమావేశంలో అన్ని ప్రధాన పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రభుత్వం ఖండించింది. ఈ వీడియో పూర్తిగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి విబి స్టూడియోలో సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. చలనచిత్ర రంగంలో ఎందరో నటీమణులున్న మహానటి సావిత్రి గారిది ప్రత్యేక స్థానం. గొప్ప నటిగా, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మంచి మనిషిగా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటారు. మరి ఆమె కెరీర్ జీవితం ఆధారంగా దర్శకులు నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి ఇవాల్టి బయోపిక్. స్టే ట్యూన్డ్.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పీఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వైజయంతి మూవీస్ స్వప్న బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన మహానటి 9 మే 2018న విడుదలై జన నీరాజనం అందుకుంది. 40 సంవత్సరాల తర్వాత కూడా సావిత్రి గారిని మనం ఎంత అభిమానిస్తున్నామో ఈ చిత్ర విజయం తెలియజేసింది. ఇక నాగలక్ష్మి స్క్రీన్ ప్లే, కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, ఇంకా హేమా హేమీలందరూ తమ పాత్రలలో జీవించారు అంటే బాగుంటుందేమో. సంగీతం, సాహిత్యం, మాటలు అన్ని విభాగాలు అత్యున్నతంగా సమపాళలో కుదిరిన చిత్రం మహానటి. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత మరిన్ని కబుర్లు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఇప్పుడు వినండి మాయాబజార్ సినిమాలోని ఈ ఆపాత మధురాన్ని.

0: కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము
1: పూలు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుని పెదనాన్న అండలో పెరగడం, నాట్యం నేర్చుకుని స్నేహితురాలతో కలిసి నాటక ప్రదర్శనలు ఇస్తూ సినిమాల మీద ఆసక్తితో చిత్రరంగ ప్రవేశం చేయడం, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అతి చిన్న వయసులోనే నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించడం, సహనటుడు జమిని గణేశన్ గారితో పెళ్లి, ఆ తర్వాత జీవితంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలు, కష్ట సమయంలోనూ మరువని దానగుడం, తలంచని బొండి ధైర్యం, వ్యక్తిత్వం, వెండితెర మీద నాగశ్విని ఆవిష్కరించిన మహానటి దృశ్యకావ్యంగా మనల్ని కట్టిపెడుస్తుంది. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడైతే వినిపిస్తున్నాను సుమంగళి సినిమాలోని ఈ చక్కటి పాట. నిజంగా ఈ పాట వింటుంటే మనకి సావిత్రి గారే కళ్ళ ముందు కనిపిస్తారు. అంత చక్కగా కళ్ళతోనే అభినయించారు హావభావాలన్నీ. మరి మరోసారి ఆస్వాదిద్దామా?

మీరు వింటున్నారు బయోపిక్ గుర్తుకొస్తున్నాయిలో ఓన్లీ ఆన్ వివిధ భారతి. మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సంగీత దర్శకుడు మిక్కిజీ మేయర్ అందించిన నేపథ్య సంగీతం, స్వరపరిచిన పాటలు సావిత్రి గారితో పాటు మనల్ని ప్రయాణించేలా చేశాయని చెప్పొచ్చు కదా. నిజంగా అలాగే అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు ఇక్కడ కాకుండా ఓ 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా, అంటే 2008లో కదా రిలీజ్ అయింది సినిమా. సో అప్పటి మా సంగతి చెప్తున్నానమాట నేను. మన లైఫ్ని రివైండ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అంత అద్భుతమైన మ్యాజిక్ చేశారు మిక్కిజీ మేయర్ తన మ్యూజిక్తో. మరొక పాట వినేస్తారా మహానటి సినిమా నుంచి?

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సినిమా ఆశాంతం, సావిత్రి గారి వ్యక్తిత్వం మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపించేలా, మనసును తాకేలా ఉంటాయి బుర్రా సాయిమాధవ్ గారి, మల్లాది పద్మావతి గారి సంభాషణలు. ఇక రామజగ శాస్త్రి, సిరిమల్ల సీతారాం శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సినిమాలో వచ్చే సన్నివేశాలకు అనుగుణంగా రచించిన సాహిత్యం మహానటిని మరుపురాని చిత్రంగా నిలబెట్టాయి. మరి ఇప్పుడు మరో పాట వినిపిస్తున్నాను గుండమ్మ కథ సినిమా నుంచి. యాక్చువల్గా ఈ సినిమాలో సావిత్రి గారికి అసలు డైలాగ్ చాలా తక్కువగా ఉంటాయి కదా, కేవలం కళ్ళతోనే హావభావాలన్నీ అద్భుతంగా పలికించారు. మరి ఈ పాట అయితే ఎవర్ గ్రీన్ మెలోడీ అని చెప్పొచ్చు. మరి మరోసారి ఆస్వాదించండి.

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిత్ర పరిశ్రమలోని దాదాపు అందరు ప్రముఖ నిర్మాతలు దర్శకులందరితో పనిచేశారు సావిత్రి గారు. ఆ ప్రముఖులందరి పాత్రలలో ఇప్పటి ప్రముఖ నటీనటులందరూ కనిపించడం ఒక విశేషం. పాత్రలే తప్ప వాళ్ల ఇమేజ్ ఎక్కడా కనిపించదు మనకు. నిజంగా మనం వాళ్లనే ఇప్పుడు చూస్తున్నామా అనిపించేలా ఉంటుంది వాళ్ళందరి నటన. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కెమెరాటోగ్రఫీ. కాసేపు బ్లాక్ అండ్ వైట్, మళ్ళీ కలర్, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది, అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆద్యంతం మనకి స్క్రీన్ మీద ఇలా చేంజ్ అవుతూ బ్లాక్ అండ్ వైట్ కాసేపు, కలర్ కాసేపు, అలా అద్భుతంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ఘనత డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీది. మరి ఈ పాటే మంచి ఉదాహరణ, మూగ మనసులనే పాట మహానటిలోని. మరి మరోసారి ఆస్వాదించండి ఆ పాట, చూస్తూ వింటూ చూడండి పాటని.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్న ఇలా బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక స్టోరీని నేరేట్ చేసే మీడియా జంట మధురవాణి, ఆంటోనీగా సమంత, విజయ్ దేవరకొండ కనిపించడం మరో అసెట్. యాక్చువల్గా సినిమా అంతా కూడా మనకి ఒక పాస్ట్లో లాగా కనిపించకుండా ప్రజెంట్ పాస్ట్, వాళ్ళు స్టోరీని నేరేట్ చేస్తున్నట్టుగా, స్టోరీని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా వీళ్ళు ఉంటారనమాట ఇద్దరు కూడా. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు సినిమాకి. ఇక 25 కోట్ల బడ్జెట్తో నిర్మించిన మహానటి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది. 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా, ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ఉత్తమ క్యాస్టింగ్ విభాగాలలో అవార్డులు అందుకుంది. షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో కూడా ప్రదర్శించబడిన ఘనత మహానటి చిత్రానిది. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు వినిపిస్తున్నాను రక్త సంబంధం సినిమాలోని ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్. సావిత్రి గారిని మరోసారి కళ్ళతో మనసుతో చూడండి.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం చేశారన్నట్టుగా అనిపిస్తుంది కదా. హావభావాలు, ఆహార్యం చూస్తుంటే అచ్చం సావిత్రి గారు మళ్ళీ వెండితెర మీద కనిపిస్తున్నారా అనిపించారు. అద్భుతంగా నటించారు. ఇక క్లైమాక్స్లో అయితే మధురవాణిగా సమంత గారి నటనకి, అంటే సావిత్రి గారి గురించి చెప్పే మాటలకి కదిలిపోని మనసుంటుందా చెప్పండి. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఆల్మోస్ట్. సో అంత అద్భుతంగా తీర్చిదిద్దారు నాగశ్విని గారు ఈ సినిమాని. మరి ఈ సినిమాలోని ఈ పాట తర్వాత మరిన్ని కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్థాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్థాన్ మే చేతనా భర్ దేతా.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కళ్లతోనే నవరసాలు వలికించే సావిత్రి గారు తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆణిముత్యాల లాంటి సినిమాలు, పౌరాణిక జానపద సాంఘికాలన్నింటిలో అసమానమైన అభినయంతో అగ్రనటిగా ఎదిగారు. ఇప్పుడైతే పాట వినిపిస్తాను డాక్టర్ చక్రవర్తి సినిమాలో. నిజంగా పాటలో సావిత్రి గారి ఎక్స్ప్రెషన్స్ అయితే నా భూతం నా భవిష్యత్ అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటాయి. మరి ఆ పాట వినేస్తారా?

సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్నో అంటే ఆణిముత్య లాంటి సినిమాలు అన్నింటిలోనూ నటించారు. పౌరాణిక, జానపద, సాంఘికాలు అన్నిటిలోనూ తన అభినయంతో అగ్రశ్రేణి నటిగా ఎదిగారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మంచి మనిషిగా మానవత్వం ఉన్న సావిత్రి గారు ఒక ఎత్తు. అంటే తెర మీద సావిత్రి, తెర వెనుక సావిత్రి గారిని వెండి తెర మీద మహానటిగా ఆవిష్కరింపచేశారు దర్శకుడు. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు వినిపిస్తున్నాను కోడలిదిద్దన కాపురం సినిమాలోని సావిత్రి గారు అద్భుతంగా నటించిన ఈ పాట. వినేద్దాం.

జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీరు వింటున్నారు బయోపిక్ గుర్తుకొస్తున్నాయిలో, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహానటి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పెద్దవాళ్లను అందరూ గౌరవించాలి కానీ పెద్దవాళ్ళు కూడా సావిత్రి గారిని గౌరవించాలి అని. ఈ ఒక్క మాట చాలు సావిత్రి గారంటే చెప్పడానికి. మరి ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత ఇంకొన్ని విశేషాలు చెప్తాను. మంచి మనసుల సినిమాలోని ఈ పాట అసలు ఎవర్ గ్రీన్ సాంగ్ అనమాట. ఇది సావిత్రి గారు చిలిపితనానికి అద్దం పట్టే పాట. అన్ని నవరసాలు అలవకగా ఒలికిస్తారా అనే చెప్పడానికి ఇలాంటి పాటలు కూడా ఉదాహరణ. మరి వినేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నటీనటులకు బిరుదులు, సత్కారాలు, అవార్డులు ఎన్నైనా రావచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలా బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నటీనటులకు బిరుదులు, సత్కారాలు, అవార్డులు ఎన్నైనా రావచ్చు, కానీ అమ్మా అని పిలిపించుకున్న ఈ మహానటి ఔన్నత్యానికి ఆ పిలిపే కొలమానం. అందుకే తరాలు మారిన తరగని తెలుగువారి అభిమానానికి, గౌరవానికి నిదర్శనం మహానటి సినిమా విజయం.

0: ఆకాశవాణి వివిధ భారతి వివి క్లాక్ లో టైం 12:05 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర

0: సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Welcome to Chaitanya Spurti with me, RJ Lakshmi.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. సెల్ ఫోన్ తీసుకుని స్క్రోల్ చేస్తూ ఉంటే మనల్ని మనమే కాదు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోము కదా. రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొబైలే మొత్తం ఆల్మోస్ట్ అందరికీ. ఇది అందరికి తెలిసిన విషయమే కదా. కానీ స్లోగా ఇప్పుడు సిచ్యుయేషన్ చేంజ్ అవుతుందండి, తెలుసా మీకు. అది ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తాను. స్టే ట్యూన్డ్ టు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో సూపర్ ఎనర్జెటిక్ డ్యూట్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి చైతన్య స్ఫూర్తి సమయం. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న పదం గ్రాండ్మా హాబీస్ అంటే ఏంటి అనుకుంటున్నారా? కొత్త విషయం ఏం కాదనుకోండి, కాకపోతే వర్డ్ కొత్తది అంతే. అంటే పాత సీసా, కొత్త సీసాలో పాత నీరులాగా అనమాట. ఇంతకీ గ్రాండ్మా హాబీస్ అంటే ఇంతకుముందు ఉండేవి చూసారు, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ అంటే హాబీస్గా ఉండేవి అనమాట. అంటే ఖాళీ టైంలో ఇవన్నీ కూడా హాబీస్గా చేసేవాళ్ళు ఇవన్నీ. కానీ తర్వాత అవన్నీ మాయమైపోయి చేతుల్లో మొబైల్ మిగిలింది. కానీ ఇప్పుడు మళ్ళీ సీన్ రివర్స్ అవుతుంది అనమాట. ఇంట్రెస్టింగ్ థింగ్స్ అంగానే చెప్పాల్సినవి. జస్ట్ స్టే ట్యూన్ టు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈ మెస్మరైజింగ్ మెలడీ మీకోసం.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. గ్రాండ్ మా హాబీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారో మనకి ఎప్పుడు అర్థమైతేనే ఉంటుంది కదా. అప్పుడు చెప్పిన పద్ధతులు, పెద్దవాళ్ళు అనుసరించిన పద్ధతులు, ఆ మాటలన్నీ కూడా ఎంత కరెక్టో ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్లో తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో అదే మళ్ళీ మరోసారి ప్రూవ్ అయింది. ఈ మధ్య చాలామంది యూత్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ అయ్యాక సెల్ఫోన్తో కాలక్షేపం చేయకుండా ఇందాక చెప్పిన పాత హాబీలనే ఫాలో అవుతున్నారట. అండ్ వాటి వల్ల వాళ్ళకి వర్క్ స్ట్రెస్ రిలీఫ్ అవడమే కాకుండా ఇన్కమ్ కూడా వస్తుందనే మాట నిజంగా ఎంత ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది కదా. స్వామి కర్మ స్వకారం అంటారు కదా. సో అదనమాట. అందుకే సరికొత్తగా గ్రాండ్ మా హాబీస్ అని నామకరణం కూడా చేసేసారు. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విషయాలు వింటూనే ఉండండి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. గ్రాండ్ మహాబీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా గ్రాండ్ మహాబీస్లో ఉండే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయండి. స్ట్రెస్ బస్టర్, మానసిక ప్రశాంతత, ఏదైనా వస్తువును మనం తయారు చేసినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ పెరగడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోన్ స్క్రీన్ నుంచి దూరంగా ఉండి చేతులతో చేసే పనులు, అంటే కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇష్టమైన వాటిని చేయడం వల్ల మెదడుకు జెన్ స్టేట్ వంటి ప్రశాంతత లభిస్తుందట. సో ఫోన్ చూడటం అనేది ఒక హ్యాబిట్గా మారిన ఈ రోజుల్లో ఇలాంటి హాబీస్ ఒక మెడిటేషన్లా పనిచేస్తున్నాయట. బామ్మల అలవాట్లు అని అనుకోకుండా వీటి వల్ల వచ్చే ప్రశాంతత గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు చాలామంది, అండ్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు కూడా. మరి మీరు ట్రై చేసి చూడండి.

0: తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీకి ఖర్చ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్ష

0: విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 భాగస్వాములతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, అభివృద్ది చెందిన భారతదేశ లక్ష్యం సాధించేందుకు ప్రజాస్వామ్యంలో క్రియాశీలక సమగ్ర భాగస్వామ్యం ఎంతో అవసరమని లోక్సభ స్పీకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన భారత్ స్లోవేకియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సిబి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు రక్షణ రంగ ఉత్పత్తి, వాణిజ్యం, పెట్టుబడులు అనేక ఇతర రంగాల్లో సహకారం పెంపొందిస్తాయన్నారు. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు, ఇరుదేశాల మధ్య కౌన్సిలర్ చర్చలు జరిపేందుకు భారత్ స్లోవేకియా అంగీకరించాయని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం స్లోవేకియా తన మద్దతు పునరుద్ఘాటించిందని సిబి జార్జ్ పేర్కొన్నారు.
1: Agreed to have a joint working group on cooperation in counter-terrorism, also establishment of a consular dialogue between India and Slovakia. It's also pertinent to mention that Slovakia reiterated its support for India's permanent membership in the UN Security Council, in an expanded UN Security Council.
0: ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ వరకు నిలిపేయాలని టెలిగ్రామ్ను ఆదేశించారు. అభ్యర్థులు మోసం చేసే ముఠా నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ బృందాలు నిరంతరం సర్వర్ల లోడ్ పర్యవేక్షిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అభ్యర్థులందరికీ పరీక్షా సమయానికి ముందే అడ్మిట్ కార్డు అందేలా ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమెరికా చికాగోలో భారత రాయభార కార్యాలయంలో స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఆవిష్కరించారు. సేవ, సామరస్యం గురించిన సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని క్వాత్రా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త, చింతనపరుడైన వివేకానంద 1893 చికాగోలో జరిగిన పార్లమెంటులో చేసిన చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ది చెందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా కేవలం తాత్కాలిక సభ్యత్వం

0: వాళ్ళ సంఖ్యను మాత్రమే పెంచితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం ఉందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన అంతర్ ప్రభుత్వ చర్చల సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వజ్ఞాని ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తాత్కాలిక సభ్యత్వ రంగానికి విస్తరణ పరిమితం చేస్తే భద్రతా మండలి సంస్కరణలు చాలా అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
1: Reflecting expansion of the category of two-year term non-permanent category as a convergence portrays only a part of the picture. Groups and member states add qualifiers and attach other interlinked parameters as they endorse expansion in the non-permanent category. UNSC reform would be grossly inadequate, bordering on failure, if expansion is limited only to the non-permanent category, as it would fundamentally not change the decision-making power structure of the P5. Groups and member states have waited this long for real and meaningful reforms.
0: భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమయ్యాక ఈ మార్గం దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇదే. అమెరికా ఇరాన్ల మధ్య ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించాక ఈ జలసంధి గుండా పయనించిన మొదటి వాణిజ్య నౌకల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లో దహేజ్కు చేరుకుంటుందని నౌకాయాన జలమార్గాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిన్న రాత్రి మొజావో ఎడారిలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్బేస్ రన్వే సమీపంలో ఎడారి నుంచి నల్లటి పొగలు రావటం వైమానిక దృశ్యాల ద్వారా స్పష్టమైంది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దాదాపు 4 నెలల ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా ఇరాన్ దేశాలు ఒక సమగ్ర ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా శుక్రవారం స్విట్జర్లాండ్లో జెనీవాలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధి తిరిగి తెరిచి సముద్ర రవాణా పునరుద్ధరించనున్నారు. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం ఇతర వివాదాలపై 60 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీన్ని శాంతి వైపు ముఖ్యమైన అడుగ్గా అభివర్ణించారు. అయితే ఈ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండకూడదని అమెరికా అంటుంటే భవిష్యత్తులో వసూలు చేసే యోచనలు ఇరాన్ ఉంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ ఈ ఒప్పందం స్వాగతించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ, విదర్భలో వడగాలులు, గోవా, ఒడిశాలో ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా స్పెయిన్, కేప్ వెర్డే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డే అసాధారణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ దిగ్గజమైన స్పెయిన్తో జరిగిన మ్యాచ్ను 0-0 డ్రాగా ముగించింది. మరోవైపు గ్రూప్ జీలో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉదయం జరిగిన మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఇక సియాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్లో బెల్జియం, ఈజిప్ట్ 1-1 డ్రా చేసుకున్నాయి. అమెరికాలో మియామి స్టేడియంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియా, ఉరుగ్వే కూడా 1-1 డ్రా చేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Sky is always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.go.in.
2: Welcome to Eat Fit.

0: ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటి

0: తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ

0: में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है।
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈట్ ఫిట్ టైమ్ విత్ మీ అచ్చి లక్ష్మి. ఇందాక విన్నాం కదా సీతమ్మ వాకిట్ల సిరిమల చెట్టు మూవీ నుంచి ఒక మంచి వర్షం పాట. యాక్చువల్గా పాటకు ముందు వర్షం సిచ్యువేషన్ ఉంటుంది, కానీ పాటలు అస్సలు వర్షం పడదు, గమ్మత్తుగా ఉంటుంది పాట. ఎనీవేస్ సూపర్ హిట్ సాంగ్ వినేసా. యాక్చువల్గా సీజన్ చేంజ్ అయ్యి వర్షాకాలం వచ్చేసింది, అంటే మన ఫుడ్ కూడా మారే టైం అనమాట. మొన్నటిదాకా చల్లగా ఉండే పుచ్చకాయ, తర్బూజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఫ్రూట్స్ అన్ని తినేసాం. మరి ఇప్పుడు ఏ పళ్ళు హెల్త్కి మంచిగా తెలుసుకుంటే సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే వైరల్ ఫీవర్స్ ఏవైనా సరే కొంచెం అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి వాటిని మనం కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వాటి గురించి తెలుసుకుంటే బెటర్ కదా. అవేంటో చెప్తాగా వింటూనే ఉండండి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఆన్ ద వే.

0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్
1: 2324058.
0: జనరంజని, శ్రోతుల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి రెయిని సీజన్ లో కంపల్సరిగా తినాల్సిన ఫ్రూట్స్ ఏంటో చెప్తానన్నాను కదా మీకు ఇందాక. ఫస్ట్ వచ్చేది జామ, జాంపండు, జామకాయ. విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు జీర్ణక్రియకు కూడా మంచిదట. ఇక తర్వాత అయితే దానిమ్మ. యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు రక్తహీనతను కూడా తగ్గించడంలో సహాయపడుతుందట. మరి ఈ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తినాలి. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి, అవేంటో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఈట్ ఫిట్.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఈట్ ఫిట్, ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి రెయినీ సీజన్లో కంపల్సరిగా తినాల్సిన ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కొన్నిటి గురించి. ఎందుకంటే మొత్తం అంటే మనకు టైం ఉండదు కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఫ్రూట్ ఏంటంటే యాపిల్. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అన్నమాట అక్షరాల నిజం అనేది నిపుణుల మాట. యాపిల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండి ఆరోగ్యాన్ని రక్షిస్తాయట. మరి ఇంకో ఫ్రూట్ కూడా ఉంది, మీకు చెప్పాల్సింది. కాకపోతే ఒక పాట వినిపిస్తాను, సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ ఫ్రమ్ రాకీ మూవీ. జస్ట్ ఎంజాయ్ దిస్.

అందుకే మరి రాక్ స్టార్ అనేది డిఎస్పీని కదా, సూపర్ ఎనర్జెటిక్ మ్యూజిక్ అనమాట. సో ఇంక ఎన్టీఆర్ గారి డ్యాన్స్ చెప్పక్కర్లేదు, వేరే లెవెల్లో ఉంటుంది వీళ్ళ కాంబో. యాక్చువల్గా సెల్ఫ్ మ్యూజిక్ కంపోజిషన్లోని డిఎస్పీ మమతా మోహన్ దాస్తో కలిసి పాడిన పాట వినేసాం రాఖీ మూవీ నుంచి. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇట్ ఫిట్ టైమ్. అండ్ రైనీ సీజన్లో మనం తినాల్సిన కొన్ని ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ అండ్ నెక్స్ట్ ఐటమ్ ఈజ్ బొప్పాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయట. కంటికి, డైజెస్టివ్ సిస్టమ్కు చాలా మంచిదట. సో సీజనల్గా దొరికే పండ్లను మన డైలీ ఫుడ్లో యాడ్ చేసుకుంటే ఫిట్గా హెల్తీగా ఉండొచ్చు అనమాట. ఏమంటారు, అంతేనంటారా? అంతేగా అంతేగా. ఎనీవేస్ మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది జైలవ్కి సమూవీ నుంచి ఈ ఎనర్జెటిక్ డ్యూయెట్. ఎంజాయ్ దిస్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాలలో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: వాణి నిలయంల సమయం 1:10 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్

0: మాట్లాడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆర్ఎంపీపీ ఎంపీలతో కేంద్ర మంత్రి చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను, ప్రజల అభివృద్ది సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సమాజంలో అట్టడుగునున్న చిట్టి చివరి వ్యక్తికి సైతం సంక్షేమ ఫలాలు అందించడమే బీజేపీ సిద్ధాంతమని, తుచ తప్పకుండా అమలు చేస్తున్న మహనీయుడు మోదీ అని కొనియాడారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మార్క్ఫెడ్ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, రైతు భరోసాను గతంలో మాదిరి అమలు చేస్తామని, నెలఖరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా పంటల మార్పిడికి ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ ను ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. హైకోర్టు నుంచి తాలూకా స్థాయి వరకు అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ జరుగుతుంది. సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, పెండింగ్ ప్రీలిటిగేషన్ కేసులన్నీ ఈ అదాలత్ పరిధిలోకి వస్తాయి. లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కరించుకుంటే అప్పటి వరకు చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి వస్తుంది. వర్షాకాలంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ విస్తృత సన్నద్ధత చర్యలు చేపట్టింది. సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ హైదరాబాద్లో పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్ వాక్ అలాంగ్ ద లైన్ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేటర్లు, కండక్టర్లతో సహా మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించారు. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంలో ఈ ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిత్రీనాకాలోని నరహరి నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తూ నగదు, బంగారాభరణాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో 60,000 మందితో కోటి సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయుష్ ఆరోగ్య మందిర్ వేములవాడ యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ చెప్పారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: గత 12 సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాను. ఈ సంవత్సరము దాదాపు 60,000 మందితో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని చేస్తున్నాము. కోటి సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు స్థాపన కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి యోగా శిక్షకులు, సాధకులు మరియు మహిళా సంఘాలు, విద్యార్థులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము.
0: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లు ముఖ్యమంత్రి ఆరుట్ల చేరుకుంటారు. పాఠశాల ప్రారంభోత్సవానంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ తరగతి గది, గ్రంథాలయం, ఇన్నోవేషన్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానాలను ముఖ్యమంత్రి పరిశీలించి ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగారంను జనరల్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రవీందర్ కుమార్ ప్రారంభించారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మార్గదర్శిగా పనిచేస్తుందని ఆయన చెప్పారు. నేటి ఒత్తిడితో కూడిన జీవన విధానంలో యోగా మనకు ప్రశాంతతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి పద్మజ, వైద్యుడు శిల్ప మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని యోగా శిక్షకురాలు కొచ్చెర్ల కమలారాణి ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు.
2: యోగా సర్వ రోగ నివారణిగా యూజ్ అవుతుంది. గ్రామ పంచాయతీల్లో కూడా చెప్తున్నాము, కమ్యూనిటీ హాల్లో చెప్తున్నాము, పబ్లిక్ లో కూడా యోగాని తీసుకెళ్తున్నాము. ఆశా వర్కర్స్, కమ్యూనిటీ వాలంటీర్స్ కూడా ఇస్తున్నాము. తర్వాత స్కూల్స్, ఉమెన్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా మేము యోగాని చెప్తూ ఉన్నాము.
0: ఈ రోజు ప్రపంచ సముద్ర తాబేళ్ల దినోత్సవం జరుపుకుంటున్నారు. సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో సముద్ర తాబేళ్ల ప్రాముఖ్యతను తెలియచేయడానికి, వాటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యం, వాతావరణంలో మార్పులు, ఆవాసం కోల్పోవడం వంటి

వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పిస్తారు. ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సౌకర్యం వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు సిబ్బంది సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెడతామని హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ దుర్గారామ్ కుమార్ పేర్కొన్నారు. గర్భిణీలకు లింగ నిర్ధారణ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మొహరం సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గంటన్ నగేష్ ఆదేశించారు. కలెక్టర్లు వివిధ శాఖలతో సమావేశం నిర్వహించి జిల్లాలోని అషూర్ఖానాల్లో పరిశుభ్రత పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మొహరం ఊరేగింపుల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. నిన్న మధ్యాహ్నం నుంచి నల్గొండ జిల్లాలోని పలు చోట్ల ఓమోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొలై లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీగలు తెగపడ్డంతో విద్యుత్ సరఫరాకి కొంతసేపు అంతరాయం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యా వైద్య రంగాల అభివృద్దికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఐడిఓసీ కార్యాలయంలో సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, ఐటీసీ తదితర పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శిగా నగర్ కర్నూలు మండలం తూడుకుర్తికి చెందిన బండి పృథ్వీరాజ్ నియామకమయ్యారు. ఎం ఫార్మసీ చదివిన పృథ్వీరాజ్ పార్టీలో నగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుందని తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరిస్తూ కలెక్టర్ చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని హీరాపూర్లో 7 ఏళ్ల క్రితం మూతపడిన ప్రభుత్వ పాఠశాలను వార్డ్ కౌన్సిల్ పాలెం బిన్ అహ్మద్ విద్యాశాఖ అధికారులతో మాట్లాడి తెరిపించారు. పాఠశాలను శుభ్రం చేయడంతో పాటు ఉపాధ్యాయులను కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నారు. లోక్ అదాలత్లో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని రాజన్న సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేసి అందుబాటులో ఉన్న నిధులను ఈ నెల 30 లోపు పూర్తి స్థాయిలో వినియోగించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. వరంగల్లోని నిట్ పరిశోధకులు మరో ప్రతిష్టాత్మకమైన విజయాన్ని అందుకున్నారు. నేలలో ఆర్గానిక్ కంపనాల ప్రభావంతో ఏర్పడే వికృతిని ఖచ్చితంగా కొలిచేందుకు ఎఫ్బీజీ సెన్సర్ను ప్రత్యేక పైప్ మెష్ ట్యూబ్లో అమర్చే సాంకేతికతను ఆవిష్కరణలో ప్రతిపాదించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండలో మున్సిపాలిటీ ఎంప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జనగాంలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలు ఆకస్మిక తనిఖీ నిర్వహించాయి. కాలం చెల్లిన ఆహార సామగ్రిని స్వాధీనపరుచుకుని జరిమానాలు విధించారు. విశేషాలు మరొకసారి. ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుకు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. 2వ జాతీయ లోక్ అదాలత్ 3 నెలల 20వ తేదీన జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. చక్కటి పాటలు సంగీతం మనల్ని రిఫ్రెష్ చేసి ప్లెజెంట్ మోడ్లో ఉంచుతాయి. వింటుంటే టైం కూడా తెలియదు అసలు కదా. నిరంతర సంగీతంతో వివి ఎప్పుడు మిమ్మల్ని అందరినీ పలకరిస్తూనే ఉంటుంది, అలరిస్తూనే ఉంటుంది. మరి నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీ నా మొబైల్స్తో, ఇక మొదలెడదామా షో టైంని. అడిగిస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్, డిక్షనరీ కదా. ఇప్పుడంటే మనకి ఫోన్లు వచ్చేసి గూగుల్ అవి సెర్చ్ చేసేసి మీనింగ్స్ అవి తెలుసుకుంటున్నాం, కానీ ఇంతకుముందు అయితే కంపల్సరీ డిక్షనరీనే వాడాల్సి వచ్చేది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, డిక్షనరీని తెలుగులో ఏమంటారు? మరోసారి వినండి, డిక్షనరీని తెలుగులో

నిరీక్షణ సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట వినేసం ఎస్ జానకి గారి స్వరంలో, ఇళయరాజు గారి మ్యూజిక్ కంపోజిషన్లో. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆవరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, డిక్షనరీని తెలుగులో ఏమంటారు అని. యాక్చువల్గా అందరు కూడా రేటాసరే పంపించారు చాలామంది. మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. భోగ మార్కండేయ, అనిత, జగదీష్, నాగనాథ్ గుప్తా, శిల్ప, పద్మావతి ప్రసాద్, రేఖ, శ్రీకాంత్, సంధ్య, మహమ్మద్ జైనుద్దీన్, నవ్య, శ్రీనివేస్, శ్రీపతి బాబు, కాళ్ళ నరసింహ శ్రీనివాసరావు, రాకేష్, ఫరీద్, ఇందిరామూర్తి అండ్ ఇంకా పంపిస్తున్నారు. అరుణ, పద్మనాభం, కాళ్ళ శ్రీనివాసరావు, ఆల్రెడీ మీ పేరు చదివేశాను నేను.

ఎవరెవరు పంపిస్తున్నారంటే జానీ. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ యాక్చువల్గా వీళ్ళందరూ పంపించింది నిఘంటువు అనమాట, అది కూడా రైట్ ఆన్సరే. ఇంకో పదం కూడా ఉంది శబ్దరత్నాకరం అని కదా. సో ఈ రెండు కూడా ఎక్కువగా నిఘంటువు అనేది మనకి వాడుకలో ఉంది, శబ్దరత్నాకరం అనేది కొంచెం తక్కువ వాడుక అనమాట, అంటే గ్రాంధికం లాగా అనుకోవచ్చు. సో ఎక్కువ మంది నిఘంటువే పంపించారు, ఇది రైట్ ఆన్సరే, శబ్దరత్నాకరం కూడా రైట్ ఆన్సరే. మరి వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మీకు ఒక గమనిక, మీ అందరికీ తెలుసు ప్రతి బుధవారం 9:15 ఉదయం బిజినెస్ ముచ్చట్లు ప్రసారం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇది టాపిక్. సో ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకోవాలంటే మీరైతే రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు వినాలి, ఓకేనా? అండ్ మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్.

అసలు ఏమన్నా పాట చెప్పండి, ఎంత అద్భుతమైన సాహిత్యం కదా. మనసు కవిని అందుకే అన్నారు ఆత్రేయ గారిని. మనసుని అంత అద్భుతంగా ఆవిష్కరించడం ఆత్రేయ గారికే చెల్లింది. ఇక అంత అద్భుతంగా పాడటం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికే చెల్లింది. అంతకంటే అందంగా మ్యూజిక్ కంపోజ్ చేయడం ఇళయరాజు గారికే చెల్లింది. వెరిసి ఒక అద్భుతమైన పాట వినేసాం మంచి మనసుల సినిమా నుంచి. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా? మీరు అడిగే ముందు మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను, ప్రతి బుధవారం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ శాంపిరిపేట్ క్యాంపస్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్, సో ఈ అంశం గురించి మీకు ఎన్నో విలువైన విషయాలు తెలియజేస్తారు. కాబట్టి రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు వింటూ ఉండండి బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇక క్వశ్చన్ విషయానికి వస్తే, మనకి సినిమా ఇండస్ట్రీలో చాలామంది తెలుసు, అంటే పేర్లు వాళ్ళ అసలు పేరు ఒకటి ఉంటుంది, కానీ ఆన్ స్క్రీన్ పేరు మాత్రం, అంటే సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకుంటారు. అది వాళ్లే మార్చుకోవచ్చు, లేదంటే ఎవరైనా మార్చవచ్చు. ఇప్పుడు ఏంటంటే, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నాగూర్బాబు పేరును మనో అని మార్చింది ఎవరు? మరోసారి వినండి, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నాగూర్బాబు పేరును మనో అని మార్చింది ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అనే వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైమ్ టైమ్. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నాగురుబాబు పేరును మనోగా మార్చింది ఎవరు అని. చాలా మంది పంపించారు ఆన్సర్, అయితే ఎవరో ఒకరిద్దరో కొంచెం రాంగ్ ఆన్సర్ పంపించారు కానీ. సో మనుగారు అంటే చాలా ఇష్టమని అర్థమైపోతుంది. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. పద్మావతి, సముద్రాల మాధురి, షేర్ల వెంకటేష్, సుగుణ, బ్రహ్మయ్య, వెంకటేశం, హేమలత, కాకతీయ పాష, చింత శ్రీనివాస్, జయలక్ష్మి శ్రీనివాస్, జానీ, నవ్య శ్రీనివేష్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి సతీష్, సమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, మూర్తి, సంతోష్, సుప్రియ, ఇక కే ఆనందరావు. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఇళయరాజ గారు. ఎస్, ద మాస్టర్ ఇళయరాజ గారు నాగరుబాబు గారి పేరును మనోగా మార్చారనమాట. సో ఆ తర్వాత ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడారో మనందరికీ తెలుసు. ఒక్కోసారి అయితే మనము డిఫరెన్స్ కూడా అబ్జర్వ్ చేయలేం, ఇది పాడింది బాలసుబ్రహ్మణ్యం గారా మనోగారా అని డౌట్ కూడా వస్తుంది అనమాట. సో అంత మంచి ప్లేబ్యాక్ సింగర్. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను లంకేశ్వరుడు మూవీ నుంచి మను జానకి గారికి గానం చేసిన ఈ యుగళగీతం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇది అంశం. ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు కాబట్టి తప్పకుండా వినండి. 9:15 రేపు ఉదయం 10 వరకు బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇక మనం షో టైంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని కదా. కాకపోతే ఇప్పుడు ఒక పాట వినిపిస్తాను, క్వశ్చన్ కూడా పాటకు సంబంధించి ఉంటుంది కాబట్టి పాట వినండి, ఆ తర్వాత క్వశ్చన్. ఓకేనా?

నిర్ణయం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడిన పాట విన్నాం. నిజంగా ఇలాంటి టీజింగ్ సాంగ్స్ పాడాలంటే బాలు గారే పాడాల్సిందే. ఎనీవేస్, మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానన్నాను కదా, అన్నట్టు మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఈ పాటకు సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, ఈ పాటను రాసింది ఎవరు, రచయిత ఎవరు, మీరు చెప్పాలి. నిర్ణయంలోని ఈ పాటను రాసింది ఎవరు ఆలోచించండి. ఆల్సో స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో లవ్లీ

ఎస్ఏ రాజ్కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో నువ్వు వస్తావని మూవీ నుంచి మెస్మరైజింగ్ మెలడీ వినేశాం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. మరిందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, నిర్ణయం సినిమాలోని హలో గురు ప్రేమ కోసమే పాటను రాసింది ఎవరు అని. కొంతమంది రైటర్స్ పంపించారు, వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. శ్రీనివాస్, జైనుద్దీన్, కె ఆనందరావు, నవ్య, శ్రీనివేష్, సిహెచ్ హనుమంతరావు, దమ్మోజీ వెంకటాచారి, లత, నబీల్, సివి శ్రీనివాసరెడ్డి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ గణేష్ పాత్ర గారు. ఎస్, గణేష్ పాత్ర గారు డైలాగ్స్ రాస్తారు అండ్ మంచి నటుడు కూడా. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ అప్పుడప్పుడు పాటలు కూడా రాస్తారనే విషయం, ఇలాంటి పాటలు వింటుంటే మనకు తెలుస్తుంది అనమాట. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ప్రియమైన నీకు సినిమా నుంచి అందరికీ ప్రేమ అనిపించే పాట వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:00 to 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి వీబీ క్లాక్ల టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. మరి ఇవాళ శక్తిశీలి గురించి మాట్లాడుకునే ముందు ఒక చక్కటి పాట వింటే బాగుంటుంది కదా, మరి వినేద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం కబుర్లు. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు బిజినెస్ ముచ్చట్లలో పాల్గొంటారు. టాపిక్ ఏంటంటే కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్. సో ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు కాబట్టి తప్పకుండా వినండి. 9:15 నుంచి 10:00 వరకు రేపు ఉదయం బిజినెస్ ముచ్చట్లు. మరి ఇక శక్తిశీలి వింటున్నాం మనం. యాక్చువల్గా శక్తిశీలి విషయానికి వస్తే ఇవాళ మన శక్తిశీలి ఎవరంటే అంకిత భావం, కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా విజయం సాధించవచ్చని, అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చని నిరూపించింది కర్ణాటకకు చెందిన స్పందన. మరి తన సక్సెస్ జర్నీ మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా స్పందన తండ్రి ఆటో డ్రైవర్. పేదరికంలో ఉన్నా సరే కాన్ఫిడెంట్గా చదివి ఫిజియోథెరపీ కోర్సులో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది తెలుసా? మరి తన ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపించింది. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఇంకో పాట వినేద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ టాపిక్ గురించి మీకు ఎన్నో విలువైన విషయాలు తెలియజేస్తారు, కాబట్టి వినడం మర్చిపోకండి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరిగిన ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరిప్పుడు శక్తిశీలి సమయం. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా మెడిసిన్ చదవాలనుకున్న స్పందన కోవిడ్ టైంలో ఉన్న పరిస్థితుల వల్ల ఫిజియోథెరపీని కోర్సుగా తీసుకుంది. కానీ అదే ప్రొఫెషన్గా ఇప్పుడు మంచి స్థాయికి ఎదిగింది, పథకాలు అందుకుంది. చూడండి, మనసు పెట్టి ఇష్టపడి చేస్తే ఏ పనిలో అయినా సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది. మేము ఒకసారి డిలే కావచ్చేమో, కానీ సక్సెస్ మాత్రం కంపల్సరీ. ఎనీవేస్, మరి ఇంకా ఉన్న విశేషాలు చెప్పాల్సినవి, వింటూ ఉండండి శక్తిశీలి.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇది టాపిక్. ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు, కాబట్టి వినడం మర్చిపోకండి. రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు తరిగిన ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, మరిక శక్తిశీలి సమయం. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన స్పందన తను సాధించిన విజయానికి కుటుంబ సభ్యుల సపోర్టే ప్రధాన కారణమంటుంది. అలాగే తనని ఈ స్థాయికి తీసుకొచ్చింది కూడా కుటుంబ సభ్యులతో పాటు కుటుంబం లాంటి కాలేజ్ స్టాఫ్ లెక్చరర్స్ ఇచ్చిన సపోర్ట్ కూడా ఎంతో ముఖ్యం అని చెప్పింది స్పందన. మరి ఇంకా ఉన్నాయి తన గురించి చెప్పాల్సిన విషయాలు, వింటూనే ఉండండి శక్తిశీలి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి సమయం. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్జన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తండ్రి ఆటో డ్రైవర్ అయినా కూడా తను మెడిసిన్ చదవాలనుకుంది, కానీ అప్పుడు ఈ కోవిడ్ పరిస్థితుల వల్ల ఫిజియోథెరపీ తీసుకుంది, దాన్ని ప్రొఫెషన్గా తీసుకుంది అండ్ బంగారు పథకాలు కూడా గెలుచుకుంది. యాక్చువల్గా ఇప్పుడు టైంలో మనకు తెలుసు చదువు ఎంత కాస్ట్లీనో కదా, అయినా కూడా తను ఎక్కడ భయపడలేదు, విరవలేదు, చదవగలనో లేదు అని ఆలోచించలేదు. తను అనుకుంది చదవాలి అని అనుకుంది. సో అందుకు తగ్గట్టు అందరూ కూడా సాయం చేశారు, కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్ల తను అనుకున్నది సాధించింది. సో ఒక ఉన్నత స్థానానికి ఎదిగింది అన్నమాట స్పందన. అంటారు కదా, మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే సంకల్పం మంచిదైతే ప్రకృతి కూడా సాయం చేస్తుందని. సో ఇలాంటివన్నీ అలా ఆ మాటలు నిజమని ప్రూవ్ చేస్తూ ఉంటాయన్నమాట. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు వింటూ ఉండండి శక్తిశీలి.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ ఎస్ఐపి సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈలో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ టాపిక్ గురించి విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు, కాబట్టి తప్పకుండా వినండి. రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇక మరి మనం శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ చెన్ను గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక ఆటో డ్రైవర్ కూతురు అయినప్పటికీ కూడా తను అనుకున్న ఫిజియోథెరపీ చదువుకుంది అండ్ మెడల్స్ సాధించింది.

ఒక ఉన్నత స్థానానికి ఎదిగింది. ఎంతో ఇన్స్పైరింగ్ విషయం అది కదా. తన సక్సెస్ జర్నీ ఆశ్చర్యాన్ని స్ఫూర్తిని కలిగిస్తుంది. అండ్ ఇక్కడితోనూ ఆగలేదు తన భవిష్యత్ ప్రణాళిక. న్యూరో సైన్స్లో మాస్టర్ డిగ్రీ చేసి ఆరోగ్య సంరక్షణ రంగంలో కంటిన్యూ అవ్వాలన్నది తన గోల్. సో మరి తన లక్ష్యం నెరవేరాలనే ఆశిద్దాం. ఇలాంటి శక్తిశీలు ఎందరికో ఆదర్శం. ఏమంటారు?

0: స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్, ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు తెలియజేస్తారు, కాబట్టి వినడం మర్చిపోకండి. 9:15 నుంచి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇక మనం శక్తిశీలి విషయానికి వస్తే కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా చాలామంది అమ్మాయిలకి ఇప్పుడు చదవాలనే ఉంటుంది, ఉన్నత చదువులు చదవాలని, కెరీర్లో ఉన్నత స్థానానికి ఎదగాలనే ఉంటుంది. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఎలాంటి విభిన్న పరిస్థితులైనా కావచ్చు, కానీ ఎదురు వెనకడుగు వేయకుండా మన ప్రయత్నం మనం చేస్తే, సంకల్పం అనేది ఉంటే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారా అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్పందన. తనకి చదువుకోవాలనే ఎంతో ఆశ, ఉన్నత స్థానానికి ఎదగాలని, రాణించాలని ఎంతో ఆశయం అనమాట. సో అది సాధించింది తను, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది అదనమాట. ఎనీవేస్ విషయం ఇక మరి మనం మాట్లాడుకుంటూ ఉంటుంటే టైం కూడా అయిపోతుంది, 2:54 అయింది. లక్ష్మీ సైన్ అప్ చేసే టైం వచ్చేసింది. హ్యావ్ యూ గ్రేట్ డిఫరెన్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. కాకపోతే వెళ్ళే ముందు ఒక చక్కటి పాట వినిపిస్తాను ఛాంపియన్ మూవీ నుంచి, అంతకుముందుగా ఒక స్పాట్. సో కీప్ లిజనింగ్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
0: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. బోనస్ ఇచ్చే 7 రకాల సన్నవడ్ల విత్తనాలను సబ్సిడీపై రైతు వేదికల్లో అందుబాటులో ఉంచాలని, వాటిని పండించే రైతుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. ధాన్యం దిగుబడిపై అవగాహన పెంచుకుంటూ దమ్మపేట పైలట్ ప్రాజెక్టును మరింతగా వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖకు సూచించారు. కాంట్రాక్టర్లు ఈ నెల 18న తలపెట్టిన చలో హైదరాబాద్ ఆందోళనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లులను 3 నెలల్లో చెల్లిస్తామని తెలిపారు. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ నెల 21న నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22 వరకు ఆంక్షలు విధించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా ఈ నెల 30 వరకు నిలిపివేయాలని టెలిగ్రామ్ను ఆదేశించింది. భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హార్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఈ మార్గాన్ని దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇది. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లోని దహేజ్కు చేరుకుంటుందని నౌకాయానం జలమార్గాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. చిన్న గ్రామాల్లో దగ్గు సిరప్ల అమ్మకాలకు ఉన్న మినహాయింపును రద్దు చేస్తూ డ్రగ్స్ రూల్స్ 1945కు కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది. షెడ్యూల్ కేలోని క్లాస్ ఆఫ్ డ్రగ్స్ పరిధి నుంచి సిరప్ అనే పదాన్ని తొలగిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనివల్ల దగ్గు సిరప్లకు ఈ మినహాయింపు వర్తించదు. రాష్ట్రంలో రేపు ఎల్లుండి అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి తదితర జిల్లాల్లో వడగాల్పులు వీయవచ్చని పేర్కొంది. అలాగే పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు విత్ యువర్ రాజే నాగ్. మంచి మంచి కబుర్లు హాట్ హాట్గా తాజా తాజాగా రెడీ అయిపోయి ఆ కబుర్లన్నీ వినడానికి మీరు చాయ్ కప్పుతో రెడీ అవునారని నాకు తెలుసు. ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా ఈ 1 అవర్ విని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ ఇవాళ డే స్పెషల్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ అనిపించే చాలా విషయాలు ఉన్నాయి, అవి డెఫినెట్గా మీకు మంచి ఫీల్ అయితే ఇస్తాయి, వాటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు జస్ట్ అలా హాట్ హాట్ ఛాయ్ తాగుతూ హాయ్ హాయ్గా ఇలా నేను చెప్పే కబుర్లన్నీ వింటూ ఉండండి. స్టేట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: దేవరా సినిమా కోసం శిల్పారావు పాడిన పాట అది. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం, రామజోగే శాస్త్రి సాహిత్యం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: చాయ్తో హాయ్ కబుల్ వింటున్నారు. స్టూడియో క్లాక్ టైం 5:09 క్రాస్ చేసి 20 సెకండ్స్ అవుతుంది. అమౌంట్ క్రెడిట్ టు యువర్ అకౌంట్, ఇలాంటి ఒక్క

చిన్న మెసేజ్ కోసం ప్రపంచంలో ఉన్న లక్షలాది కుటుంబాలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాయి. జనరల్గా అది జరుగుతుంది కదా. ఆ మెసేజ్ వల్ల ఒక ఇంట్లో పిల్లలకు స్కూల్ ఫీజు పే చేయొచ్చు, మరో ఇంట్లో పెద్దవాళ్లకు మందులు కొనొచ్చు, ఇంకో కుటుంబంలో నెల రోజులకు సరిపడ సరుకుల మొత్తం ఇంటికి చేరుతాయి. అలాంటి సేమ్ మెసేజ్ ఇక్కడున్న వాళ్ళ నుండి కాకుండా ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్న వ్యక్తి నుండి వస్తే అది చూసిన ఇక్కడున్న వాళ్ల సంతోషాన్ని ఆహా మాటలు చెప్పలేం కదా. అందరినీ మిస్ అవుతూ తన చెమట చుక్కల్ని డబ్బులుగా మార్చి తన వాళ్ల కోసం పంపినప్పుడు ఆ నమ్ముకున్న వాళ్ల కుటుంబంలో చిరునవ్వులు విరపుస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ బిలియన్ల డాలర్ల ప్రయాణం వెనుక కేవలం డబ్బు కాదు, ఒక బాధ్యత, ప్రేమ, త్యాగం, కుటుంబ బంధం దాగి ఉంది. ఇవన్నీ ఎందుకంటే ప్రతి సంవత్సరం జూన్ 16 అంటే ఈరోజు వరల్డ్ వైడ్ గా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్, అంతర్జాతీయ కుటుంబ నగదు పంపకాల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. విదేశాల్లో సొంత ఊరికి దూరంగా ఉంటూ తమ కుటుంబాల కోసం శ్రమిస్తున్న కోట్లాది మంది కష్టానికి ప్రపంచం చెప్పే ఈ డే గురించి మరిన్ని కబుర్లు చెప్పుకుందాం ఈ పాట తర్వాత. స్టేట్

0: అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్ కంపోజిషన్ లో వెటయాన్ సినిమా కోసం నాగాజాజీ జరీన్ కౌండిన్య పాడిన పాట విన్నారు. శ్రీనివాస మౌళి రచన.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. అంతర్జాతీయ కుటుంబ నగదు పంపకాల దినోత్సవం గురించి మాట్లాడుతున్నాం కదా. విదేశాల్లో పనిచేస్తున్న కార్మికులు లేదంటే ఉద్యోగులు వాళ్ల వాళ్ల కుటుంబాలకు పంపించే డబ్బుని రెమిటెన్సెస్ అని అంటూ ఉంటారు. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి IFAD స్టార్ట్ చేసింది ఫస్ట్ టైం. తర్వాత ఐక్యరాజ్య సమితి 2018 లో అఫీషియల్గా రికగ్నిషన్ ఇచ్చింది ఈ డేకి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వలస కార్మికులు వాళ్ల ఫ్యామిలీస్ ఆర్థిక భద్రతకు వెన్నెముకలా నిలుస్తున్నారు. వాళ్లు పంపే ప్రతి రూపాయి ఒక పిల్లాడి చదువుకి పునాది కావచ్చు, ఒక కుటుంబానికి ఆరోగ్య భరోసా కావచ్చు, ఒక గ్రామ ఆర్థికాభివృద్ధికి బాటలు వేయచ్చు. ముఖ్యంగా ప్రపంచంలో అత్యధిక రెమిటెన్స్లు అందుకుంటున్న దేశాల్లో మన భారతదేశం చాలా సంవత్సరాలుగా అగ్రస్థానంలో నిలుస్తూ ఉండడం మనందరికీ నిజంగా గర్వకారణం. అందుకే రెమిటెన్స్ అంటే కేవలం డబ్బు బదిలీ కాదు, ప్రేమతో దూరాన్ని దగ్గర చేసే కుటుంబ బంధానికి ఒక ప్రతీక. ఇప్పుడు ఒక మంచి పాట విందాం, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.
3: ఇంకా విడుతున్నారు, ఎప్పుడు పోతావు?

0: బలగం సినిమా కోసం మంగ్లీ రామ్ మిరియాల భీమ్ సిసిరిలో పాడిన పాట విన్నారు. కాసర్ల శ్యామ్ రచన, భీమ్ సిసిరిలో సంగీతం.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: ప్రతి బుధవారం ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో రేపు కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ అంశం గురించి హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ భారతి 102.8 MHz రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. వినండి, రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబుర్లు ఉంటున్నారు. సమ్మర్ అయిపోయింది. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అదేనండి ఈ సీజన్లో అందరూ ఇష్టంగా తినే మామిడి పండ్లు బాగా తిని ఎంజాయ్ చేశారు కదా. వీటి తర్వాత అంటే వర్షాకాలం స్టార్టింగ్లో అలాగే సమ్మర్ ఎండింగ్లో ఇప్పుడు మార్కెట్లో రకరకాల పండ్లు కనిపిస్తుంటాయి. కానీ వీటిలో నేరేడు పండ్లు జస్ట్ ఒక కాలానుగుణ పండు, అదే సీజనల్ ఫ్రూట్ మాత్రమే కాదు. ఇది ఆరోగ్య సంపదకు ఒక నిధి లాంటిదని చాలామంది న్యూట్రిషన్ చెప్తూ ఉంటారు. నేరేడు పండ్లు తీపి పులుపు అలాగే కొంచెం వగరు ఎంతో రుచిగా అనిపిస్తుంది. అందుకే వీటిని తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఇందులో ఉండే పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయంట. విటమిన్ సి, ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో ఉంటాయి. వీటిని తగినంత తీసుకోవడం వల్ల జీర్ణక్రియ స్ట్రాంగ్ అవుతుంది, రోగ నిరోధక శక్తి బలపడుతుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ లేదా అజీర్తి నుండి రిలాక్స్ అవ్వడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా బ్రైట్ఫుల్గా ఉంచడానికి, గుండె ఆరోగ్యం బాగుండడానికి, అలాగే రక్తపోటును అదుపులో ఉంచడానికి, బ్లడ్లో హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ చేయడానికి, ఇలా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్కి ఒకే ఒక సొల్యూషన్ నేరేడు పండు. సో సీజన్ అయిపోయేసరికి వీలైనన్ని సార్లు నేరేడు పండు తింటూ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేరేడు కళ్ళధాన అనే పాట వచ్చేస్తుంది సీను సినిమా కోసం. పార్థసారథి చిత్రపడిన ఆ పాట, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

హాయ్ కబులు వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. స్టూడియో ప్లాట్కో టైం 5:36 క్రాస్ చేసి 58 సెకండ్స్ అవుతుంది. నేను ఆన్ ద వే టు రేడియో ఉన్నప్పుడు ఈరోజు ఈవినింగ్ అక్కడ ఒక జేసీబీ మిషన్ కనిపించింది. అందుకే దాని గురించి నాకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కబుర్లు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అవేంటంటే, ఎక్కడైనా ఇల్లు కట్టినా, రోడ్లు తవ్వుతున్నా, లేదంటే పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ జరిగినా అక్కడ తప్పకుండా జేసీబీ ఉండాల్సిందే. ఇది అందరికీ తెలుసు. ఎక్కడో ఒక చోట నేలం తవ్వుతూ క్షణాల్లో కొండంత మట్టిని పక్కకు విసిరేస్తూ అట్రాక్ట్ చేసి ఈ మిషన్ చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ బాగా పరిచయం. చాలామంది అయితే దాన్ని చూస్తూ కొద్దిసేపు అలా నిలబడి చూడకుండా వెళ్ళేరు కూడా. కాసేపు చూశాకే వాళ్ళ నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. కానీ ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు ప్రతిరోజు కనిపించే ఆ యంత్రం పేరు నిజంగానే జేసీబీనా? అండ్ ప్రపంచంలో ఎన్నో రంగులున్నగా

జేసీబీలు మాత్రం ఎక్కువగా పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అందంగా కనిపించడానికేనా, లేదంటే ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? సో ప్రపంచ చరిత్రలో ఒక స్పెషల్ ప్లేస్ తెచ్చుకున్న ఈ జేసీబీ అసలు పేరేంటి? దీనికి ఎందుకు పసుపు రంగుని ఎంచుకున్నారు? భారత్ ఈ కంపెనీతో ఉన్న ప్రత్యేక అనుబంధం ఏంటి? తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో అంశం కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్. హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో పాల్గొంటారు. ట్యూన్ చేసి ఉంచండి మీ ఆకాశవాణి వివిధ భారతి రేపు ఉదయం 9:15 నుంచి 10 వరకు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. వైద్యవరాజ్ నాకు జేసీబీ గురించి ఇంట్రెస్టింగ్ కబుర్లు చెప్పుకుంటున్నాం కదా. చాలామంది జేసీబీ అనేది ఒక మెషిన్ పేరు అనుకుంటారు, కానీ నిజానికి అది ఒక కంపెనీ పేరు. దీని పూర్తి పేరు అలాగే కంపెనీ పేరు రెండు. ఆ కంపెనీ యజమాని జోసెఫ్ స్టిల్ బాంఫర్డ్, జేసీబీ పేరు మీదుగా వచ్చాయన్నమాట. 1945 ఆయన స్థాపించిన జేసీబీ కంపెనీ ద్వారానే ఈ బ్రాండ్ పుట్టింది. ఆ తర్వాత ఎక్స్కవేటర్లు, బ్యాక్ హోలోడర్లు వంటి భారీ యంత్రాలను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ సంస్థగా అదింది. అయితే అవన్నీ పసుపు రంగులో ఎందుకుంటాయని చాలా మంది క్వశ్చన్. 1940s తెలుపు అలాగే ఎరుపు రంగుల కలయికలో ఉండే ఈ మిషన్స్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల పసుపు రంగులోకి మారాయి. ఎందుకంటే పసుపు రంగుకు హై విజిబిలిటీ ఉంటుంది, పగలైనా రాత్రైనా ఎక్కువ దూరం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి. మరో విశేషం ఏంటంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో జేసీబీ అనే పదాన్ని అధికారిక బ్రాండ్ నేమ్ గా గుర్తించారు. పైగా ఇప్పుడు భారీ తవ్వకాలు చేసే ఏ యంత్రాన్నైనా జేసీబీ అని పిలవడం వరల్డ్ వైడ్ ఒక అలవాటుగా మారిపోయింది. అండ్ మన దేశంతో జేసీబీకి అంత లింక్ ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ మార్కెట్ మన దేశానికి. కాబట్టి ఇకపై రోడ్డు పక్కన ఒక జేసీబీ కనిపిస్తే అది కేవలం మట్టిని తవ్వే యంత్రం మాత్రమే కాదు, ఒక వ్యక్తి కళ, ఒక ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్, ఒక భద్రతా సూత్రం, ఒక అంతర్జాతీయ చరిత్రకు సింబల్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉప్పెన సినిమా నుంచి జావేద్ అలీ పాడిన పాట వచ్చేస్తుంది, శ్రీమణి, రకీబ్ ఆలం రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: విజయ్ బుల్గానీ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట, చంద్రబోస్ రచన, రాము రాథోడ్, అదితి భరద్వాజ్ గానం, బ్యాండ్ మేళం సినిమా కోసం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రాష్ట్రంలోని రైతు వేదికల ద్వారా రాయితీపై సన్న వరి విత్తనాలను, బోనస్ను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పలు అభివృద్ది ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంట్రాక్టర్లు తమ నిరసనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. 3 నెలల్లోగా వారి బిల్లులను చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాగల కొన్ని రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ సమీక్షా సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ రాయితీలతో రైతు వేదికల వద్ద అందుబాటులో ఉన్న 7 రకాల సన్న వరి వంగడాలకు బోనస్ వర్తింపజేయాలని పేర్కొన్నారు. సన్న వరిని సాగు చేసే రైతుల వివరాలను సేకరించి అధునాతన సాంకేతికతను అనుసంధించాలని అధికారులను కోరారు. ధాన్యం సేకరణ సమన్వయం కోసం అగ్రికల్చరల్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా ఉపయోగించుకోవాలని సూచించారు. అదనపు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో రైతు వేదికల ద్వారా బుక్ చేసుకున్న యూరియాను పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఫర్టిలైజర్ యాప్ను ప్రారంభించాలని కోరారు. రామగుండంలో ఉత్పత్తి అయ్యే ఎరువులన్నీ తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోని అభివృద్ది ప్రాజెక్టులను, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో 2వ విడత పనులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు 50-50 నిష్పత్తిలో నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా సాంకేతికత, సాధ్యాసాధ్యాల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గతంలో మెట్రో మొదటి విడత కోసం కేంద్రం 1,250 కోట్ల రూపాయలు అందించడంతో పాటు జాతీయ రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించిందన్న విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక హమాలీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించనున్నట్లు రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. ప్రతిపాదిత బోర్డు ద్వారా కార్మికుల సంక్షేమం, కనీస వేతనాలు, గుర్తింపు కార్డుల జారీ, బీమా సౌకర్యం, సామాజిక భద్రత వంటి కీలక అంశాలపై సమగ్రంగా దృష్టి సారించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టానికి ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా అధికారులను రాష్ట ప్రభుత్వ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. 30 రోజుల్లోపు సమాచారం పొందే హక్కు పౌరులకు ఉందని, గడువు దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
1: ప్రజలకు ఏమి సేవలు అందిస్తాము, ఈ పర్ఫార్మెన్స్ ఏంటి గవర్నమెంట్ లో, గవర్నమెంట్ ద్వారా ప్రజలకి గానీ సొసైటీకి గానీ ఏంటి మనం ఒక్కసారి కూడా ఆలోచించాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 18న చేపట్టాలనుకున్న చెలో హైదరాబాద్ నిరసనను విరమించుకోవాలని కాంట్రాక్టర్లను రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. పెండింగ్ బిల్లులను 3 నెలల్లోగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ

0: బకాయిలు పేరుకుపోయేలా చేసిందని విమర్శించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం చెల్లింపులు చేస్తోందని అన్నారు. అలాగే 13,500 కోట్లతో త్వరలోనే హ్యామ్ రోడ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకే ఓటరుకు 2 చోట్ల పేర్లుండడం, మరణించిన వారి వివరాలు, అలాగే వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలాల పూడికతీత పనులను మరింత వేగవంతం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని జవహర్ కాలనీ, నయీం నగర్ సహా పలు ప్రాంతాలలో ఆమె స్వయంగా క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసేందుకు పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని, అవసరమైన చోట్ల నాలాలను మరింత లోతుగా చేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి కేవలం అవినీతి, అక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర సరుకుల పంపిణీ, గురుకుల విద్యార్థుల భోజనాలు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో భారీగా అవినీతి జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. డిగ్రీ కళాశాలల్లో దోస్త్ 3వ విడత అడ్మిషన్ల గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ మీనాక్షి తెలిపారు. జూన్ 15 నుంచి 21 వరకు 400 రూపాయల రుసుముతో రిజిస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, వెబ్ ఆప్షన్ల నమోదుకు జూన్ 22 వరకు అవకాశముందని ఆమె పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్లో మౌలిక సదుపాయాలు, కొత్త ప్రాజెక్టులపై పురోగతిని సమీక్షించడానికి ఉన్నత స్థాయి స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమిత అగర్వాల్ హాజరయ్యారు. సేవాదాన్ ఆరోగ్య ఫౌండేషన్ సహకారంతో 1వ గేట్ సమీపంలో రోగుల సహాయకుల కోసం విశ్రమ సదన్ వసతి గృహాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుందని ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్ స్పష్టం చేశారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో ఆయుష్ విభాగం అధికారులు సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రి ఆవరణలో ఆయుష్ విభాగం యోగా ట్రైనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో యోగా వాక్ నిర్వహించి యోగా సాధనా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాగల కొన్ని రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతాయని, ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం నాటికి రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మెరుపులు, ఉరుములు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీ కొండ లక్ష్మణ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సంగారెడ్డి ఫల పరిశోధనా కేంద్రం యంత్రాలను ఉపయోగించి మామిడి తోటల్లో శాస్త్రీయ పద్దతిలో కొమ్మలను కత్తిరించడంపై ఒక ప్రదర్శన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించి తిరిగి పొందవచ్చని మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎల్కూర్ శాఖ మేనేజర్ మధుమోహన్ రెడ్డి తెలిపారు. తమ బ్యాంకు పరిధిలో రైతులకు ఎప్పటికప్పుడు రుణాలు రెన్యువల్ చేయడం జరుగుతుందని, అలాగే కొత్త రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలోని రైతు వేదికల ద్వారా రాయితీపై సన్న వరి విత్తనాలను, బోనస్ను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పలు అభివృద్ది ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంట్రాక్టర్లు తమ నిరసనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు.

0: का चलेगा हुंदी दुपट्टी का पंड्रा।
1: మన శంకర వరప్రసాద్ గారి సినిమా కోసం ఉదిత్ నారాయణ్ శ్వేతామోహన్ పాడిన పాట, భీమ్ సిస్రోలియో సంగీతం, భాస్కర భట్ల రవికుమార్ రచన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు విత్ యువర్ అర్జనాగ్. హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజిషన్లో ఆవణి మల్దా పాడిన పాట, వనమాలి రచన, 8 వసంతాలు సినిమా కోసం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
3: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం.

ఐఐటీలో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏతో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ ఉంటున్నారు స్టూడెంట్ క్లాక్ 6:34:53 అవుతుంది. కుబేర సినిమా కోసం సింధూరి విశాల్ పాడిన పాట, నందకిషోర్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఒక్కోసారి కిడ్నీల పనితీరు తగ్గి అవి ఫెయిల్ అయితే వాటిని తిరిగి బాగు చేయడం కష్టం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. కిడ్నీ ఫెయిల్ అయితే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. దీనినే డయాలసిస్ అంటారు. దీనికి దాదాపు నెలకు 4 నుండి 5 వేల వరకు ఖర్చుంటుంది. ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇంత చేశాక కూడా కిడ్నీ హెల్తీగా మారదు. గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినడం జరుగుతాయి. దెబ్బతిన్న కిడ్నీలను మార్చుకోవాలంటే దాతలు దొరకాలి. అది మరీ కష్టం. ఎలాగో అలాగా ఈ ఆపరేషన్ అయితే ఆ తర్వాత తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్నీ జరిగాక కూడా కొన్నిసార్లు లైఫ్ స్పాన్ తగ్గొచ్చు. అందుకే ముందు నుండే కిడ్నీస్ పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని 100 సార్లు చెప్పినా, 1000 సార్లు చెప్పినా గానీ మనం ఏంటంటే ప్రివెన్షన్ నే వదిలేస్తాం, తర్వాత బాధపడతారు. మన దేశంలో రోజు రోజుకి షుగర్ వ్యాధి పెరుగుతూనే వస్తుంది. దీంతో పాటే కిడ్నీ ఫెయిలియర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. టైప్ 1 డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో 10 నుండి 30%, టైప్ 2 షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 40% మంది కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందట. ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లం మొదలైతే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం కష్టమే. అందుకే ముందుగానే సమస్యను గుర్తిస్తే కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ షుగర్ రాకుండా చూసుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు 5 ఏళ్లకోసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. టైప్ 2 వారై దాని గురించి వెంటనే టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం 1 సంవత్సరానికి ఒకసారైనా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవాలి. దీంతో సమస్యల గురించి ముందుగానే తెలుస్తుంది. ఆల్బుమిన్ అనేది ఓ రకం ప్రోటీన్. యూరిన్ లో శుద్ధ ఎక్కువగా బయటికి పోతే కిడ్నీలు ఫిల్టర్ కాసేపటికి తగ్గినట్లే. అందుకే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. దట్ ఈస్ ఆల్బుమిన్ టెస్ట్. ఇది మీ యూరిన్ టెస్ట్ లో నిర్ధారిస్తారు. కిడ్నీల ఫిల్టర్ కాసేపట్లో ఎలా ఉందో చెప్పేందుకు ఈ టెస్ట్ చేస్తారు. దీని కారణంగా వడపోత సామర్థ్యాన్ని అంటే ఎస్టిమేట్ గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ EGFR ను లెక్కించి కిడ్నీల సమస్య వచ్చే అవకాశం ఉందో లేదో అంచనా వేస్తారు. సాధారణంగా 110 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. 60 మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కేవలం ఈ టెస్ట్ చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50% దెబ్బతినే వరకు ఈ సీరం క్రియాటినిన్ పెరగకపోవచ్చు. కాబట్టి EGFR ని చూడడం ముఖ్యం. ఇది వయసు, బరువు, ఎత్తు ప్రకారం చూస్తారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్ BP కంట్రోల్లో ఉండాలి. షుగర్ ఉన్నవారు HbA1c 7 కన్నా తక్కువగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. గత 3 నెలల్లో షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చెప్పే విషయమే ఈ టెస్ట్. షుగర్, హై బీపీ కలిసి చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందుకే బీపీ కూడా 130/80 ఉండేలా చూసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా, రక్తహీనత లేకుండా చూసుకోవాలి. మూత్రంలో శుద్ధ పోతుంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని రెగ్యులర్ గా చెకప్ చేసుకోవాలి. కిడ్నీల విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేసేసరికి అది ప్రాణాల మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. కిడ్నీలో పెరిగే తిత్తులనే ఈ సమస్య.

0: భారతదేశంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి షుగర్ వ్యాధి, హై బీపీ కారణాలు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్ గా చెకప్స్, ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ పీకేడి వివిధ వయసులు, జాతుల వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. పురుషులు, మహిళలు ఇద్దరు కూడా ఈ పరిస్థితికి ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనేది చాలా ప్రపంచాల్లో 400 నుండి 1000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ప్రతి 20,000 మంది యువకుల్లో ఒకరు పీకేడి ద్వారా ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ వంశపారంపర్యంగా వచ్చే సమస్య. మూత్రపిండాలు అనేక ద్రవాలతో కూడిన తిత్తులను ఏర్పడతాయి. ఈ తిత్తులు కిడ్నీలను కూడా ప్రభావితం చేస్తాయి. బొబ్బలు పెద్దవిగా అయి వాటి ఆకారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దీన్ని అదనంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటారు. ఇది మూత్రపిండాల సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. ఇది కాకుండా పీకేడి సంబంధించిన అనేక ఫలితాలు, సమస్యలున్నాయి. ఇందులో హైపర్ టెన్షన్, లివర్ సెరెబ్రమ్, గుండెలో సిరులు, హార్ట్ డిజీజ్ ఇవన్నీ కూడా వాటి కారణాలవుతాయి. మూత్రపిండాల్లో తిత్తులు రావడం వల్ల పీకేడి వస్తుంది. వంశపారంపరంగా ఇది రావడం కూడా ఒక కారణమే. ఈ వ్యాధి రావడానికి కారణమైన జన్యువులు మీ కుటుంబ సభ్యులు కలిగి ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఈ సమస్య కేవలం కిడ్నీలు కాకుండా ఇతర అవయవాలు కూడా ప్రభావితం చేయవచ్చు. పీకేడి ఉన్న వ్యక్తుల్లో కాలేయం, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఓవరీస్, లార్జ్ ఇంటెస్టైన్ ఈ అవయవాల్లో బొబ్బలు సాధారణంగా సమస్యలు కలిగించవు, కానీ అవి నిర్దిష్ట వ్యక్తుల్లో ఉంటాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం వ్యక్తులు తమకు పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ ఉందని గుర్తించుకోవడానికి చాలా రోజులు గడుపుతారు. ఎవరైనా ఆ లక్షణాలుంటే ముందుగా ఆ వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. 30 నుంచి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అసలు లక్షణాలు ఏమిటంటే వెన్ను నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం, పల్స్ ఎక్కువగా ఉండడం. హై బీపీ ఉన్నవారికి ఈ రిస్క్ ఎక్కువ. దీని కారణంగా వారు మరికొన్ని ఆరోగ్య సమస్యల్ని కూడా అనుభవిస్తారు. హైపర్ టెన్షన్ తగ్గించుకునేందుకు రెగ్యులర్ గా డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం కూడా ముఖ్యమే. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్యన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. ఇట్లు ద యూనిట్ ఆఫ్ వెన్నెలా ప్రోగ్రామ్. అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: మీరు ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈ కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: రేపు ఉదయం 9:15 నుంచి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ అంశం గురించి హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్

0: ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. ట్యూన్ చేసి ఉంచండి 102.8 FM బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్లో టైం 6:55 క్రాస్ చేసి 55 సెకండ్స్ అవుతుంది. థమన్ ఎస్ఎస్ కంపోజ్ చేసిన ఈ పాట, సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట రచన, కృష్ణకాంత్ రచన, తెలుసు కదా సినిమా కోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:05 మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారు. ఫీఫా ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్ నగరానికి చేరుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిన్న ప్రారంభమైంది. ఏవియాన్ చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానిస్తూ ప్రపంచ నేతలతో చర్చలు జరిపేందుకు, కీలక అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకునేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. మరింత స్థిరమైన, సుసంపన్నమైన భూగ్రహం కోసం సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు ఏవియాన్ వెళ్లే మార్గంలో ప్రధానమంత్రి స్విట్జర్లాండ్లోని జెనీవాలో దిగారు. విమానాశ్రయంలో ఆయనకు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గే ఫార్మలిన్ ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని భారత స్విట్జర్లాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ కృత నిశ్చయాన్ని చాటారు. క్లుప్తమైన ఈ సమావేశం అనంతరం జెనీవా నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏవియాన్కు ప్రధానమంత్రి బయలుదేరి వెళ్లారు. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది వరుసగా 7వ సారి కాగా, ఈ వేదికపైన భారత్ భాగస్వామిగా పాల్గొనడం ఇది 13వ సారి. ఈ సదస్సులో భారత్ నిరంతర భాగస్వామి కావడం అనేది ప్రధాన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో, అలాగే శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ది, ఆర్థిక వృద్ధిని పెంపొందించే దిశగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందించడంలో మన దేశం పెరుగుతున్న పాత్రను ప్రతిఫలిస్తోంది. ప్రపంచ వేదికపైన అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని, వారి సమస్యలను ప్రధానమంత్రి వినిపిస్తారని భావిస్తుండటంతో భారత్కు ఈ సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఈ సాయంత్రం ప్రధానమంత్రికి అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే అంశంపై జరిగే ఉన్నత స్థాయి వర్కింగ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఒకే వేదికపైన చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఈ రాత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరపబోయే సమావేశం కూడా అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చిస్తారు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని మార్చేందుకు అమెరికా మిత్ర దేశాలు ప్రయత్నించనున్నాయి. 4 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ యుద్ధాన్ని సదస్సు ప్రధాన ఎజెండాలోకి తీసుకురావాలని మిత్ర దేశాలు పట్టుబడుతున్నాయి. యుక్రెయిన్కు అమెరికా మద్దతును కొనసాగించేలాగా, అలాగే శాంతి ఒప్పందం కోసం వచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ను ఒప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యుక్రెయిన్కు సహాయాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలే యుక్రెయిన్కు సైనిక, ఆర్థిక రంగాల్లో అతిపెద్ద మద్దతుదారులుగా నిలిచాయి. ఫ్రాన్స్లో నీస్ మసేనా నగరంలో మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ చెల్లింపుల వేదికను ఫ్రాన్స్లోని ఒక ప్రముఖ రీటైల్ కేంద్రానికి పరిచయం చేయడం యూపీఐ ప్రపంచవ్యాప్త విస్తరణలో మరొక కీలకమైన మైలురాయి అని గోయల్ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలను అందించడంలో మన దేశానికి ఉన్న సామర్థ్యాన్ని యూపీఐ ప్రత్యేకంగా చాటి చెబుతుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ సరికొత్త సేవలు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని, వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమీక్షించారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల గురించి ప్రస్తావిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో భారత్కు సామర్థ్యం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

0: ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ సమగ్ర సమీక్ష జరిగింది. రానున్న కాలంలో ఎదురయ్యే అవకాశం ఉన్న ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ధి సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయడంపైన వ్యవసాయ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రైతుల ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో తలెత్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచైనా వ్యవసాయాన్ని, రైతులను రక్షించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తక్కువ లేదా అసమానమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. భారతీయ వైద్య విధానం హోమియోపతి ఫార్మకోపియా కమిషన్ చైనాలో ఈవేళ నుంచి ప్రారంభమైన 5వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెర్బల్ ఫార్మకోపియా అభివృద్ధి నిపుణుల సమావేశంలో పాల్గొంటోంది. మూలిక ఔషధాల అంతర్జాతీయ ప్రమాణాలపై చర్చించేందుకు డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో ఒక వేదికపైన చర్చలు జరుపుతున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో పీసీఐఎంఎండ్హెచ్ డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ నిపుణుడైన సభ్యుడిగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంప్రదాయ మూలిక వైద్య రంగంలో భారతదేశానికి పెరుగుతున్న నాయకత్వ పాత్రను, సాక్ష్యాధారాలతో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ పెంపొందించడంలో మన దేశానికి ఉన్న నిశ్చయాన్ని ఆయన వివరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాణ్యత, భద్రత, స్వచ్ఛత పరంగా భారతీయ సంప్రదాయ వైద్య ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడానికి, అలాగే ప్రపంచవ్యాప్త ఫార్మకోపియాలతో సమన్వయం సాధించడానికి ఇది ఒక కీలకమైన సందర్భం అని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం ప్రకటిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా నిలిపివేయాలని సదరు సంస్థను ఆదేశించినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2027 జనగణన మొదటి దశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో ఇవాటి నుంచి గృహాల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు చేపట్టే ఇంటింటి సర్వే వచ్చే నెల 15 తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ జిల్లా కలెక్టర్ల పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. జల జీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపై, అలాగే ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడంపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల కలెక్టర్లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈ రాత్రి అమెరికాలో న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్, సెనెగల్ దేశాలు తలపడతాయి. అర్ధరాత్రి 12:30 భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో నార్వే, ఇరాక్ జట్లు బోస్టన్ స్టేడియంలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలను ప్రస్తావించనున్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం, క్యాన్సర్ లక్షణాలు, చికిత్స పద్ధతులు. డాక్టర్ సందీప్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈ క్యాన్సర్ మహమ్మారి గురించి తెలియజేయడానికి ఏ రకంగా వాటి నుంచి మనం రక్షణ పొందాలి, ఏ రకమైన సింప్టమ్స్ గమనించాలి, ప్రస్తుతమున్న పరీక్షా పద్ధతులు, చికిత్సా పద్ధతుల గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ తులా గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సందీప్ కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: డాక్టర్ గారు, మనం చాలా మటు గమనిస్తుంటాము ఈ క్యాన్సర్ అనేది వచ్చింది అని తెలవంగానే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా దాచిపెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు.
1: అవును సార్.
0: మామూలుగా తెలుగులో ఒక సామెత ఉంటుంది, మూసిపెడితే పాసిపోతుందని. ఏదైనా విషయము అలాగే దాచిపెట్టుంటే, దాన్ని బహిర్గతం చేయకుండా ఉంటే కనుక అది మరింత ప్రోగ్రెస్ అయిపోయి ఇంకా ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది.
1: అవును సార్.
0: తొలుత అంటే మొదటగా వచ్చిన సింప్టమ్స్నే గనక గమనించినట్లయితే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజమంటారండి?
1: 100కి 100% నిజమండి. అంటే ఇప్పుడు ఆడవారికి చాలామందికి రక్తస్రావం అవుతూ ఉంటుంది, దాని గురించి ఇంట్లో బహిర్గతం చేయరు, చెప్పరు ఎవరికి. అయితే మనకు ఎప్పుడైతే వాళ్ళ వల్ల అవ్వట్లేదు, ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది లేదా నొప్పి అవుతుంది, అప్పుడు ఇంట్లో వారికి చెప్పి మా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే అడుగుతామో, అమ్మ నీకు ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది అంటే, ఫస్ట్ టైం ఒక నెల అంటారు. కాదమ్మా, ఇది నెల నుంచి వచ్చేలా కనిపించట్లేదు నాకు, చాలా పెద్దగా అయింది, నిజం చెప్పండి అంటే, అప్పుడు కొంతమంది చెప్తారండి, సార్ 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి ఉంది అని. కానీ ఆ సంవత్సరం నుంచి ఉంది అన్న విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు చెప్పరు. నేను అనేది ఏంటంటే, ఒకవేళ మీకు మొదటగా వచ్చినప్పుడే చెప్తే గనక, ఎర్లీ స్టేజెస్లో అంటే తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కనిపెడితే మీకు ట్రీట్మెంట్ అయ్యే అవకాశం కూడా చాలా బెటర్గా ఉంటుంది.
0: మొగ్గదశలోనే
1: సరిచేయవచ్చు మనం.
0: అంటే డాక్టర్ గారు, ఈ సింప్టమ్స్ ఏ సింప్టమ్స్ ని మనం గమనించాలంటారు?
1: ఇది యాక్చువల్లీ ఒక సింగిల్ సింప్టమ్ అనేది కాదండి. నేను అందరికీ ఏం చెప్తుంటానంటే, ఏ సింప్టమ్ అయినా, ఏ ఇబ్బంది ఉన్నా, ఒక 2 వారాల కన్నా ఎక్కువ ఉంది అనుకుంటే కనుక, ఇది ఆర్బిటరీ అండి, అంటే 2 వారాలు అనేది ఖచ్చితంగా అని కాదు, మీకు ఒక 2 వారాల కన్నా ఎక్కువ ఏదన్నా ఇబ్బంది ఉంది, మీకు తెలిసిన డాక్టర్ దగ్గరకైనా వెళ్ళండి ఖచ్చితంగా. రీసెంట్లీ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఆయన ఏంటంటే, దగ్గుంది, దాదాపు 6 నెలల నుంచి దగ్గుంది. కానీ ఆయనకాయన ఏం చెప్పుకుంటున్నాడంటే, ఇంట్లో పోపేసేటప్పుడు వచ్చిన పొగ వల్ల నాకు దగ్గు వస్తుంది, కానీ నాకేం ఇబ్బంది లేదు అని అంటారు. ఆయన ఏదైతే ఊపిరితిత్తులో ఉందో, పెద్ద 5 సెంటీమీటర్ల గడ్డ ఉంది, ఆయనకు స్ప్రెడ్ అయి కూడా ఉంది. నేను సంవత్సరం ముందు వస్తే అది స్ప్రెడ్ అవ్వకుండా చాలా చిన్నగా ఉండేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే, సంవత్సరం ముందు వస్తే అలా ఉండే అవకాశం కూడా ఉంది.
0: నిర్లక్ష్యం తగదంటారు?
1: తగదు అసలు. నెక్స్ట్, కొంతమంది నోట్లో పుండు అవుతుంది, మామూలుగానే కదా అని చెప్పి రారు. అది పెరుగుతున్నా కూడా వాళ్ళంతట వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి మల్టీవిటమిన్ టాబ్లెట్లు కొని వేసుకోవడం తప్పితే, అది పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, పక్కకి వెళ్ళి చూపించుకుందాం అనే ధ్యాస కూడా ఉండదు. అది చాలా పెరిగిన తర్వాత మా దగ్గరకు వస్తారు. నెక్స్ట్, మింగడంలో ఇబ్బంది ఉంటుంది. మింగడంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఎందుకుంటుందండి? నార్మల్గా మీకు ఎప్పుడు కూడా ఉండదు, కొత్తగా మొదలైందంటే ఏదో ఒక ఇబ్బంది ఉన్నట్టే కదా. ఒక 2-3 వారాల కన్నా ఎక్కువ ఉంది, మనం నీళ్లు తీసుకుంటున్నాం ప్రశాంతంగా వెళ్తుంది, కానీ ఎప్పుడైతే మనం అన్నం కానీ, ముద్ద దిగట్లేదు మీకు. ముద్ద దిగట్లేదు అంటే అక్కడ ఏదో అడ్డుపడుతుందని దాని అర్థం అన్నట్టు. సో అట్లా ముద్ద దిగకపోయినా కూడా, లేదా మీరేం చేయట్లేదు, నార్మల్గానే మీరు ఎంత మోతాదులో ఫుడ్ తీసుకుంటారో అంత తీసుకుంటున్నారు, అయినా కూడా మీ బరువు తగ్గుతుంది, ఏదో ఒక విషయం ఉండాలి కదా, దానికి ఒక రీజన్ అయితే ఉండాలి కదా. సో అది బరువు తగ్గుతున్నారు, లేదా మీకు జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంది. జ్వరం వచ్చినప్పుడు మనకు ఒళ్ళు నొప్పులు ఉంటాయి, కొంచెం నీరసంగా ఉంటుంది కదా, ఏ కారణం లేకుండా మీకు నీరసంగా అనిపిస్తుంది. సో ఇటువంటి అన్ని కూడా గమనిస్తూ ఉండాలండి. కొన్ని రోజుల కన్నా ఎక్కువ మనకి ఇది ఉంది, ఏ ఇబ్బంది అయినా కూడా దయచేసి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మంచిది.
0: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే సమాజంలో జీవన శైలిలో చాలా మార్పులు వచ్చేసాయి. ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా ఏ ఏ కారణాలు ఉండొచ్చు అంటారండి?
1: క్యాన్సర్ రావడానికంటే ఇప్పుడు మనకు, మన అన్నారు జీవన శైలి, జీవన శైలిలో ఎక్కువగా మార్పు వచ్చింది ఏంటంటే ఫుడ్ అండి, మనం తినే పదార్థాలు. పాతకాలంలో ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఫుడ్ తీసుకొని వంట చేసుకొని మనం తినేవాళ్ళం,
0: వేడి వేడిగా అందరూ కలిసి
1: కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఆన్లైన్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత

0: ఏదున్నా మనం దానిలో ఆర్డర్ చేసుకోవాల్సిందే, రైట్? వాళ్ళు అక్కడ శుభ్రత ఎటువంటిది వాడారు మనకు తెలియదు, ఆయిల్ వాడిందే మళ్ళీ వాడారా లేదా మనకు తెలీదు. నెక్స్ట్ మనకు దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి, ఏదైతే మనకు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కానీ ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ కానీ వాటన్నిటిలో కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారకమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. నెక్స్ట్ ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది మనం చాలా మంది తగ్గించేసాము.
1: వ్యాయామం తగ్గిన తర్వాతనే వ్యాధులు మొదలయ్యాయంటారు,
0: అంతే కదండి. సో ఇట్లా ఇవన్నీ కలగలిసి మనకు ఏంటంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది.
1: డాక్టర్ గారు, అలా కాకుండా కొందరు కొన్ని కొన్ని పరిస్థితుల్లో పనిచేస్తుంటారు, అంటే ఆ డస్ట్ మైన్స్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే రేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పనిచేసే వాళ్ళు కానీ, అలాంటి కారణాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా?
0: డెఫినెట్లీ అండి. ఇప్పుడు రేడాన్ ఎక్స్పోజర్ అని ఉంటుంది, అది దానివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. యాస్బెస్టస్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకు కూడా దానివల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తంబాకు, దాన్ని కూడా సిగరెట్లు బీడీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువగా దానికి ఎక్స్పోజ్ అవుతా ఉంటారు, దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుందండి.
1: క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి ఎవరైనా ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల పాత్ర ఎలా ఉండాలంటారు వాళ్ళ పట్ల?
0: ఫస్ట్ నేను అనేది ఏంటంటే వాళ్ళ పట్ల వివక్ష చూపించకండి. క్యాన్సర్ అంటువ్యాధి కాదండి, సో ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. సో వాళ్ళ పట్ల వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంకో పాజిటివ్ వివక్ష ఉంటుంది, ఏంటి తెలుసా సార్? ఫుడ్ రెస్ట్రిక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఇది తినకూడదు, అది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు. అదే పని అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఆల్రెడీ వాళ్లకు తినాలనే ఆశ తగ్గిపోయి ఉంటుంది. మళ్ళీ మీరు దానిలో అది తినకూడదు, ఇది తినకూడదు అంటే వాళ్ళు అసలు ఏది తీసుకోరు.
1: అంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చితికిపోతారు.
0: సో వాళ్ళని వివక్షతో చూడకండి, నార్మల్గా మనం ఏదైతే కేర్ తీసుకుంటామో అది తీసుకుంటే సరిపోతుందండి.
1: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే మన ఆధునిక సమాజంలో పెరుగుతున్న వైద్య విధానాలలో రీసెర్చెస్ అన్నీ చేశారు కదా, క్యాన్సర్ పట్ల ఎటువంటి రకమైన ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి?
0: సార్, క్యాన్సర్కి మనం బ్రాడ్గా చూసుకుంటే గనక కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, సర్జరీ, ఏ రకమైన క్యాన్సర్ తీసుకున్నా కూడా ఈ మూడిట్లలో ఏదో ఒకటి దానికి పనిచేస్తుంది. ఎక్కడొచ్చింది, మన శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చింది, ఏ రకమైన క్యాన్సర్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉన్నదనే దాన్ని బట్టి ఈ మూడిట్లలో ఏది వాడతాం అనేది మనం చూసుకుంటాం. సర్జరీలో తీసుకుంటే గనక ఇప్పుడు మనకు రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని వచ్చాయండి. పొట్ట భాగంలో తీసుకుంటే వాళ్ళు మొత్తం పొట్టనంతా చీరి వాళ్ళు చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ వల్ల ఏంటంటే చిన్న కీ హోల్స్ పెట్టి చిన్న చిన్న కుట్లతోని లోపలికి వెళ్ళి సర్జరీ చేసి బయటకు వచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. రెండోది ఏంటంటే కోలుకునే సమయం చాలా తగ్గిపోతుంది,
1: హీలింగ్ టైం
0: ఫాస్ట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ అంటే మానే వరకు ఆగాల్సిన పరిస్థితి లేదు కాబట్టి 2-3 వారాల్లోనే మళ్ళీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. కీమోథెరపీ అంటే ఏంటంటే సార్, ఎక్కువ మల్టిప్లై అయ్యే కణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చంపేస్తున్నాయి. అవి నార్మల్ కావచ్చు, క్యాన్సర్ కణాలు కావచ్చు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అని వచ్చాయి. టార్గెటెడ్ థెరపీ అంటే టార్గెట్, ఆ కణాల క్యాన్సర్ కణాల మీద ఉన్నటువంటి టార్గెట్లను ఐడెంటిఫై చేసి వాటిని మాత్రమే చంపుతాయి
1: డైరెక్ట్గా.
0: నెక్స్ట్ ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే మీ శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రేరేపించి వాటినే క్యాన్సర్ కణాలని చంపేలా చేస్తాయన్నమాట. నెక్స్ట్ రేడియేషన్ థెరపీ. పాతకాలంలో ఏంటంటే మనకు మేజర్ టార్గెట్ ఏముండే, అక్కడున్న క్యాన్సర్ కణాలు ఏమన్నా మిగులుంటే చనిపోవాలి, అదే టార్గెట్ మనకి. ఇప్పుడున్న దానిలో ఏంటంటే అవి చనిపోతూ పక్కకున్న నార్మల్ భాగాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినకుండా ఉండాలి. సో ఇప్పుడున్న IMRT, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ అని కానీ, IGRT, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అని కానీ, MR గైడెడ్ రేడియోథెరపీ, MR లినాక్ అని కొత్తగా వచ్చింది, MRI లినాక్ అని చెప్పి, వీటన్నిటిలో ఏంటంటే ఎక్కడైతే మనం రేడియేషన్ ఇవ్వాలో ఆ ప్రాంతానికి ఎక్కువ రేడియేషన్ వెళ్తూ చుట్టుపక్కల ఉన్న నార్మల్ భాగాలకి ఎంత తక్కువ పాజిబుల్ అయితే అంత తక్కువ రేడియేషన్ వెళ్ళేలా చేస్తాయన్నట్టు. ఇంకా దీనిలో వచ్చిన ఒక్క అడిషనల్ పాయింట్ ఏంటంటే మనకి లైవ్ మోషన్ మానిటరింగ్ అని ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలుక భాగం మీద ఎవరికన్నా క్యాన్సర్ వచ్చిందనుకోండి, మనం కామ్గా ఉన్నా కూడా మనం ఆలోచనలు బట్టి అప్పుడప్పుడు నాలుక కదులుతూ ఉంటుంది కదా,
1: కనుగుడ్లు కూడా
0: కదులుతూ ఉంటాయి కదా. సో ఆ నాలుక కదులుతుంది అంటే నాలుకలో ఉన్న ట్యూమర్ కూడా కదులుతున్నట్టే కదా. సో మనము అది అక్కడే ఉందనుకుని రేడియేషన్ ఇవ్వడం వల్ల ఆ ట్యూమర్

0: గంట మిస్ అయ్యే ఛాన్స్ ఉండేది కదా. అది మిస్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేసేవాళ్ళమంటే, సెంటీమీటర్ ఒకవేళ కనుక ట్యూమర్ ఉంటే 3 సెంటీమీటర్ల మందం మనం రేడియేషన్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే అది సెంటీమీటర్ మీదికి కిందికి జరిగినా కూడా రేడియేషన్ దానికి వెళ్లేలాగా. ఇప్పుడున్న లైవ్ మోషన్ మానిటరింగ్ టెక్నిక్స్ ద్వారా ఏంటంటే, మనకు ఆ టైంలో ఆ పొజిషన్లో ట్యూమర్ గడ్డ ఎక్కడున్నది అనేది మనం చూడొచ్చు. మనం చూస్తున్నాం కాబట్టి ఆ ఎక్కువ 2 సెంటీమీటర్ల మార్జిన్ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. మార్జిన్ ని మనం తక్కువ చేసుకుంటాం,
1: మోర్ ఫోకస్డ్ గా చేయొచ్చు.
0: చేయొచ్చు అంటే చుట్టుపక్కల ఉన్న నార్మల్ భాగాలకు ఆటోమేటిక్ గా రేడియేషన్ డోస్ తక్కువ వేసినట్టే కదండి.
1: డాక్టర్ గారు, క్యాన్సర్ ని తొలి దశల్లోనే కనుక్కోవాలంటే ఏ రకమైన పరీక్షలు చేయించుకోవాలంటారు?
0: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్ లోనే కనుక్కునేందుకు చాలా రకాల పరీక్షలు ఉన్నాయి. వీటినే మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటామన్న. ఆడవారికి మగవారికి ఏజ్ గ్రూప్ ప్రకారంగా వీటిని విభజించారు. ఫస్ట్ మనం ఆడవారి గురించి మాట్లాడుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ కామన్. అంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రఫీ అనే ఒక టెస్ట్ ఉంటుందండి. ఆ మ్యామోగ్రఫీ అనే టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి. అది లేదు, నాకు సంవత్సరానికి ఒకసారి వీలవ్వట్లేదు, అట్లీస్ట్ 2 సంవత్సరాలకు ఒకసారి అయినా కూడా ఆ మ్యామోగ్రఫీ అని పరీక్ష చేయించుకుంటే కనుక మనకు బ్రెస్ట్ క్యాన్సర్ ని ముందుగానే పసిగట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్యాప్స్మియర్ హెచ్పివి టెస్టింగ్ అని ఉంటుందండి. ఈ టెస్ట్ 29 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేసుకోవాల్సిన టెస్ట్ ఇది. ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకు గర్భాశయ ముఖద్వారం సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది ముందుగానే మనం పసిగట్టొచ్చు అన్నట్టు. ఇవి రెండు మనకు ఎక్కువగా కనిపించేటువంటి క్యాన్సర్స్. ఇవి రెండింటినీ మనం ముందుగానే కనిపెట్టవచ్చు. ముందుగా కనిపెడితే అంటే ఏమవుతుంది, ఎర్లీ స్టేజెస్ లో మనం కనుక్కుంటే దాన్ని ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేయవచ్చు కాబట్టి దానివల్ల చనిపోయే వారి సంఖ్య చాలా తగ్గించిన వాళ్ళం అవుతాం.
1: అంతేనండి, స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9 అంటారు.
0: అంతే,
1: ముగ్గులోనే దాన్ని గుర్తించి ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసినట్లయితే అది పెరిగి ప్రోగ్రెస్ అయిపోయి సమస్యాత్మకంగా మారకుండా ఉంటుందంటారు.
0: అంతే సార్. నెక్స్ట్ మగవారిలో పిఎస్ఏ అని ఉంటుంది, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని ఉంటుందండి, కేవలం ఒక బ్లడ్ టెస్ట్. సో 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఆ పిఎస్ఏ టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి. 55 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కోలాన్ క్యాన్సర్ బాడిన పడే అవకాశం ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో కోలాన్ అంటే పెద్దపేగు. సో ఆ పెద్దపేగు క్యాన్సర్ని మనం ముందుగానే పసిగట్టాలంటే అట్లీస్ట్ 5 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి 55 సంవత్సరాలు దాటిన వారు కొలోస్కోపీ అనే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మనము స్మోక్ చేస్తున్నాం, అలా ఆపలేకపోతున్నాం, సిగరెట్లు బాగా విపరీతంగా తాగుతున్నాం, వీళ్ళ కొరకు ఏంటంటే లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుందండి. ఆ లోడోస్ సిటీ స్కాన్ చేసుకుంటే గనక తొలి దశలోనే మనం క్యాన్సర్ కనుక్కునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఏజ్ గ్రూప్ బట్టి చేసుకోవాల్సినటువంటి టెస్ట్.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకసారి టెస్ట్ చేసి లేదంటే మళ్ళీ టెస్ట్ వరకు నిశ్చింతగా బ్రతకొచ్చు.
0: అవును సార్, నిశ్చింతగా ఉండొచ్చు.
1: నిశ్చింతగా ఉండొచ్చు, అనుమానంతో లేకుండా
0: లేకుండా.
1: ఒకవేళ ఏదైనా బయటపడిందంటే వెంటనే దాన్ని ట్రీట్
0: చేసుకోవచ్చు.
1: పూర్తిగా అది పెరిగి పెద్దదై మొక్కై మానే అన్నట్టుగా ఇబ్బంది పడకుండా.
0: అప్పుడు కష్టం కదండి, అంటే ప్రోగ్రెస్ అయిన కొద్దీ మనకి ఇంకా ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి తక్కువైపోతాయి, వాళ్ళకి నయమయ్యే అవకాశం తక్కువ అవుతా ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు అన్నట్టు మొగ్గదశలోనే మనం పసిగట్టవచ్చు వాటిని.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ సందీప్ కుమార్ గారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం, క్యాన్సర్ లక్షణాలు, చికిత్స పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ సందీప్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి.

0: ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. పాటతో ప్రయాణం వింటున్నారు. సాగర్ మాలతి పాడిన పాట బన్నీ సినిమా కోసం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం చంద్రబోస్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో చంద్రబోస్ రాసిన పాట అశోక్ సినిమా కోసం, గానం కారుణ్య.

0: మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: కొత్త బంగారు లోకం సినిమా కోసం మిక్కిజేమిఎస్ స్వరపరిచిన పాట అది. శ్వేతా పండిట్ గానం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన. పాటతో ప్రయాణం వింటున్నారు.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయ్ సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడి సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి.

0: 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: పాటతో ప్రయాణించున్నారు విద్యురాజ్ నాగ. మణి శర్మ స్వరపరిచిన వండర్ఫుల్ ట్రాక్ వచ్చేసింది. మురారి సినిమా కోసం ఉదిత్ నారాయణ గానం, శుద్ధాల శుక్తి రచన.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫ్రాన్స్లో నేవియన్లో జరుగుతున్న G7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. నూతన భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ ఐక్యత పునర్నిర్మాణం అనే అంశంపై జరుగుతున్న ఉన్నతస్థాయి సదస్సులో ఆయన ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు

0: అనే అంశంపై జరుగుతున్న ఉన్నతస్థాయి సదస్సులో ఆయన ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రముఖులు హాజరవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి మంచాల్ మండలం ఆరోట్ల పర్యటన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రజల భద్రతార్థం బీఎన్ఎస్ సెక్షన్ 163 ప్రకారం మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్ల ఎగురవేతను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు తాను అడ్డుపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మెట్రో రైలు అంశాల నెపంతో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. స్మార్ట్ ఫోన్ లేని, చదువుకోని, యాప్ వినియోగంపై అవగాహన లేని రైతుల కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవ అందుబాటులో ఉంటుందని చెప్పారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ 2026-27 విద్యా సంవత్సరానికి బీడీసీని వివిధ గనుల కార్మికుల పిల్లల నుంచి స్కాలర్షిప్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 1 నుంచి వృత్తి విద్యలో డిగ్రీ కోర్సులు చదివే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అమరవీరుల స్మారకం అమరజ్యోతిని సందర్శించింది. ఈ నెల 23 నుంచి దశల వారీగా ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతామని కమిటీ వెల్లడించింది. ఇందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు కూడా తెలియజేసింది. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేవలం 5,000 పోస్టులతో మోసం చేయకుండా 20,000 కాన్స్టేబుల్ ఉద్యోగాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్థులు, జేఏసీ నేతలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈ రాత్రి అమెరికాలో న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ పోరులో ఫ్రాన్స్, సెనెగల్ దేశాలు తలపడతాయి. మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు
2: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: మస్తీ మజా వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. భూమి మీద 3 మహాసముద్రాలు ఉన్నాయి, కానీ వాటిలో ఒకటి మాత్రం సైంటిస్టులను కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఈ హాఫ్ అన్ అవర్ లో ఆ విషయం గురించి వీలైనంత డీటెయిల్ గా మాట్లాడదాం. సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్న ఆ ఒక్క సముద్రం ఏదో కాదు, మనందరికీ తెలిసిన మహాసముద్రం, హిందూ మహాసముద్రం. అది భూ వాతావరణాన్ని కంట్రోల్ చేస్తుంది, ప్రపంచ చరిత్రను మార్చేసింది. ఒక్కసారి మ్యాప్ ఓపెన్ చేసి అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోని అన్ని పెద్ద ఓషన్స్ ఉత్తరాన విస్తరించి ఉంటాయి, కానీ హిందూ మహాసముద్రం మాత్రం ఒక్కసారిగా ఉత్తరానే ఆగిపోతుంది. ఎందుకో తెలుసా? అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత గోడలు నిలబడి ఉంటాయి కాబట్టి. ఆ గోడలు ఏవో కాదు, ఉత్తరాన ఉన్న చల్లని హిమాలయాలు. సూర్యుడు సముద్రంలోని నీటిని ఆవిరిగా మార్చితే ఆ ఆవిరి ఉత్తరం వైపు ప్రయాణిస్తుంది. అక్కడ హిమాలయాలు అడ్డుగా ఉండడం వల్ల ప్రపంచంలో ఎక్కడా లేని ఒక వాతావరణ వ్యవస్థ అక్కడ ఏర్పడుతుందన్నమాట. అదే మనం మాన్సూన్ అని పిలుచుకునే వర్షాల ఆట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సముద్రంలోని గాలి ప్రవాహాలు, నీటి ప్రవాహాలు సంవత్సరానికి 2 డైరెక్షన్ చేంజ్ చేసుకుంటాయంట. ప్రపంచంలోని చాలా సముద్రాల్లో ప్రవాహాలు ఒకే దిశలో కదులుతుంటే హిందూ మహాసముద్రంలో మాత్రం ఋతువులు మారగానే ప్రవాహాల దిశ కూడా మారిపోతుంది. ఒకవేళ ఈ వ్యవస్థలో చిన్న మార్పు వచ్చినా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్రికాలోని అనేక దేశాల వాతావరణం అల్లకల్లోలంగా మారుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. హిందూ మహాసముద్రం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: మణిశర్మ సంగీత సారథ్యంలో చంద్రబోస్ రాసిన పటాది ప్రేమతో రాసిన మా కోసం. గానం కవితా సుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి.

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు.
2: మస్తి మజా వింటున్నారు. హిందూ మహాసముద్రం గురించి ఎన్నో ఎన్నో షాకింగ్ విషయాలు వింటున్నాం కదా. ఈ సముద్రం అడుగున మనకు కనిపించిన ఒక మహారహస్యం దాగి ఉంది. దాదాపు 5,000 కిలోమీటర్ల పొడవున ఒక భారీ పర్వత శ్రేణి ఉందంట. అది సముద్రపు బేసిన్ని రెండుగా సపరేట్ చేస్తుంది. భూమి అడుగున 1,000 డిగ్రీల వేడితో మాగ్మా ఉడుకుతూ ఉంటుంది. ఆ మాగ్మా కదలికల కారణంగా భూమి పలకలు అంటే టెక్టానిక్ ప్లేట్లు నెమ్మదిగా కదులుతుంటాయి. సో మనకు ప్రశాంతంగా కనిపించే హిందూ మహాసముద్రం అడుగున భూమి ఇప్పటికే నిర్మాణంలోనే ఉందన్నమాట. ప్రశాంతంగా కనిపించే హిందూ మహాసముద్రంలో ఇంకో విచిత్రం కూడా ఉంది. అక్కడ కొన్ని దీవులున్నాయి, మళ్ళీ సాధారణ దీవులు కాదు. సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక మహాఖండం ముక్కలుగా విడిపోయింది. ఆ ముక్కలే ఈ రోజు మనం చూస్తున్న కొన్ని దీవులు. అంటే డైనోసర్లు అంతరించిన కాలం నుంచి ఈ దీవులు భూమిపై ఉన్నాయి. అక్కడ పెరిగే చెట్లు, ప్రపంచంలో ఎక్కడ కనిపించవు వాటి ఆకారాలు, వాటి జీవన విధానం శాస్త్రవేత్తల్ని కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ప్రపంచీకరణ అనేది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మొదలైంది, కానీ హిందూ మహాసముద్రం చరిత్ర వేరే కథ చెబుతుంది. యూరోపియన్లు ఈ ప్రాంతానికి రాకముందే భారత్, అరేబియా, ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా మధ్య భారీ వ్యాపారం జరిగేది. అంటే ఇప్పటి గ్లోబలైజేషన్ కు 1,000 ఏళ్ల క్రితమే హిందూ మహాసముద్రం వేదిక అయిందన్నమాట. ఈ సముద్రానికి ఉన్న మరో స్పెషాలిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: కొంచెం మస్తి బౌలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: చాలా ప్రాంతాల్లో సముద్రం అడుగున భూకంపాలు, రాళ్ల కదలికలు సాధారణం. కానీ హిందూ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో అవి చాలా రేర్ అంట. అందుకే ఈ సముద్రం ఇప్పటికీ భూగర్భ శాస్త్రవేత్తలకు, వాతావరణ శాస్త్రవేత్తలకు, చరిత్రకారులకు ఒక పెద్ద క్వశ్చన్గా మిగిలిపోయింది. అందుకే హిందూ మహాసముద్రం కేవలం ఒక సముద్రం కాదు, అది భూమి చరిత్రను, వాతావరణాన్ని, మానవ నాగరికతను ఒకేసారి ప్రభావితం చేసిన ఒక రహస్యం. ఇంకా ఈ సముద్రం దాచుకున్న అత్యంత భయంకరమైన రహస్యాలేంటో తెలుసా? ఒకసారి ఊహించండి, మీరు ఒక ద్వీపానికి వెళ్తున్నారు, అక్కడ మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంటర్నెట్ తెలియదు, మొబైల్ తెలియదు, దేశాలు తెలియవు, బయటి ప్రపంచం అస్సలు తెలియదు. నేను చెప్పేది కథ కాదు, నిజం. హిందూ మహాసముద్రంలో అండమాన్ దీవుల సమీపంలో ఒక చిన్న ద్వీపం ఉంది, దాని పేరు నార్త్ సెంటినల్ ఐలాండ్. ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవ సమూహం అక్కడ నివసిస్తుందని, వేల సంవత్సరాలుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అక్కడ వాళ్ళు ఉన్నారని చాలామంది నమ్ముతారు. అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించిన వాళ్ళపై వాళ్ళు బాణాలతో దాడి చేసిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయంట. అందుకే గవర్నమెంట్ కూడా ఆ ప్రాంతానికి వెళ్లడానికి ఆంక్షలు విధించింది. కొన్ని పర్వతాలు ఎవరెస్ట్ కంటే ఎత్తుగా ఉన్నా సముద్రం కింద దాగి ఉండడం వల్ల మన కంటికి కనిపించవు. ఒక్కసారి ఆలోచించండి, మనకు తెలియని పర్వతాలు, తెలియని జీవులు, తెలియని ప్రపంచం మన కాళ్ల కిందనే ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న, హిందూ మహాసముద్రం అడుగున మునిగిపోయిన నాగరికతలున్నాయా? ఈ ప్రశ్నకు జవాబు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఆర్పి పట్నాయక్ స్వరపరిచి ఆలపించిన గీతం నీ స్నేహం చిత్రం కోసం రచన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: కొంచెం మస్తి బౌలడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తి మజా వింటున్నారు. సముద్రం అడుగున పురాతన నాగరికతల ఆనవాళ్లు ఉండొచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారని మాట్లాడుకుంటున్నాం కదా, ఇవి నిజాలా లేక కేవలం ఊహాగానాలా? దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. గూగుల్, జీపీఎస్, కంపాస్ కూడా లేని కాలమైన అప్పట్లో భారతదేశం నుంచి వేల కిలోమీటర్ల సముద్ర ప్రయాణాలు ఎలా జరిగేవి? గాలులు, నక్షత్రాలు, సముద్ర ప్రవాహాలను చూసి అప్పటి నావికులు హిందూ మహాసముద్రం రహస్యాలను అర్థం చేసుకున్నారు. మసాలాలు, బంగారం, వస్త్రాలు, జ్ఞానం అన్నీ ఈ సముద్ర మార్గాల ద్వారానే ప్రయాణించాయి. అంటే ఈ రోజు ప్రపంచీకరణకు వేల సంవత్సరాల క్రితమే హిందూ మహాసముద్రం పునాది వేసిందన్నమాట. ఒకవైపు ప్రపంచానికి దూరంగా జీవించే నార్త్ సెంటినల్ తెగ, మరోవైపు సముద్రం అడిగిన దాగిన పర్వతాలు, ఇంకోవైపు మునిగిపోయిన నాగరికతల ప్రశ్న. ప్రపంచ వర్షాలు నియంత్రించే శక్తి, అందుకే హిందూ మహాసముద్రం కేవలం ఒక సముద్రం కాదు, అది భూమి చరిత్ర, ప్రకృతి శక్తి, మానవ నాగరికత ఇవన్నీ కలిసిన ఒక రహస్యం హిందూ మహాసముద్రం. భూమిపై మనం కనుగొన్న దానికంటే ఇంకా కనుగొనాల్సింది ఎక్కువ ఉందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: మస్తి మజా వింటున్నారు. విద్యోరాజ్య నాగ్ హిందూ మహాసముద్రంలో కొన్ని ప్రాంతాలకు సూర్యకాంతి కూడా చేరదు. సముద్రంలో 200 మీటర్ల లోతు దాటాక వెలుతురు తగ్గిపోతుంది. 1000 మీటర్ల లోతు దాటాక పగలు రాత్రి అనే తేడా ఉండదు, శాశ్వతంగా చీకటి ఉంటుంది. కానీ హిందూ మహాసముద్రం లోతుల్లో కొన్ని జీవులు తమ శరీరంతోనే వెలుతురు ఉత్పత్తి చేస్తాయంట. కొన్ని చేపల కళ్ళు చీకట్లో చార్చడేట్లా మెరుస్తూ ఉంటాయంట. ఇంకొన్ని జీవులు శత్రువు వస్తే నీలిరంగు కాంతిని రిలీజ్ చేస్తాయంట. అంటే సముద్రం అడుగున మనకు తెలియని ఒక వెలుగుల ప్రపంచం ఉంది. శతాబ్దాలుగా హిందూ మహాసముద్రం మీదుగా వేలాది నౌకలు ప్రయాణించాయి, కానీ కొన్ని నౌకలు గమ్యస్థానానికి ఎప్పుడూ చేరలేదు. తుఫానులు, భారీ అలలు, అనూహ్య ప్రవాహాలు ఇవే అందుకు ప్రధాన కారణాలని సైంటిస్టులు అంటూ ఉంటారు. కానీ స్థానిక కథల్లో మాత్రం ఇంకా ఎన్నో మిస్టరీలు వినిపిస్తాయి. సముద్రం తన రహస్యాలను ఎప్పుడూ పూర్తిగా బయటపెట్టదు. హిందూ మహాసముద్రం కేవలం నీటి సముదాయం కాదు, అది ప్రపంచ మాన్సూన్లకు మూలం, వేల కిలోమీటర్ల పర్వతాల నిలయం, ప్రపంచానికి దూరంగా జీవించే తెగలకు ఆశ్రయం, పురాతన వ్యాపార మార్గాల కేంద్రం, ఇంకా పూర్తిగా అన్వేషించని రహస్య ప్రపంచం.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి.

0: ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఏకచిత్ర గానం వింటున్నారు. ఇవాళ ప్రేమలో పడిన ప్రతి హృదయం ఎప్పుడో ఒకసారి వినాల్సిన ఆల్బమ్ అనుకునే సినిమా పాటలు వింటారు. నాని సమంత జంటగా, దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనా డైరెక్షన్లో వచ్చిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా నుంచి కొన్ని పాటలు. ఇది జస్ట్ ఒక లవ్ స్టోరీ కాదు, చిన్ననాటి స్నేహం నుంచి జీవితాంతం గుర్తుండిపోయే అనుబంధం వరకు సాగే ఒక భావోద్వేగ యాత్ర. మరి ఈ ప్రయాణానికి సంగీతంతో ప్రాణం పోసింది ఎవరో తెలుసా? ఇంకెవరు, మన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా. నిజంగా ఈ సినిమాల పాటలు మన చెవులకు వినిపించవు, మనసులో నెమ్మదిగా అలా ప్రవహిస్తాయి. స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రేషన్తో ఆయన ప్రేమలో ఉన్న నిశ్శబ్దాన్ని మనకు వినిపిస్తారు. ఆ పాటలు వింటుంటే మన మనసు నిజంగానే ఎటో వెళ్లిపోతుంది. ఇక లేట్ చేయకుండా ఆ సినిమా నుండి ఫస్ట్ ఒక పాట విందాం, ఆ తర్వాత ఆ పాట విశేషాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

0: ఆహా, పాట ఎంత బాగుందో కదా. కొందరు మన జీవితంలోకి మామూలుగా వస్తారు, ఫస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, నెక్స్ట్ అలవాటు అవుతారు, ఆ తర్వాత ఒక్కరోజు వాళ్ళు లేకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు మనసు ఒక క్వశ్చన్ వేస్తుంది, అసలు నాలో ఈ మార్పు ఏంటి అని. ఆ ప్రశ్నకు జవాబే ఇళయరాజా స్వరాలు కూర్చిన ఇంతవరకు విన్న ఆ పాట. సినిమాలో ఒక ఇంపార్టెంట్ ప్లాట్. ఇళయరాజా గారి పాటల్లో సంగీతం ఎప్పుడూ సాహిత్యాన్ని దాటిపోదు, సాహిత్యం కూడా సంగీతాన్ని కప్పేయదు. ఈ పాటలు కూడా అంతే. పియానో, వయోలిన్, ఫ్లూట్, మూడు వాయిద్యాలు ప్రేమలోని మూడు భావాల్ని వినిపిస్తాయి. ఒక మంచి కవిత్వానికి అర్థం ఒకటే ఉండదు, ప్రతి ఒక్కరూ తమ జీవితానికి తగ్గట్టుగా అర్థం చేసుకుంటారు. అలా ఉంటుంది ఈ పాటలో అనంత్ శ్రీరామ్ గారి సాహిత్యం. గానం షాన్ అండ్ ఎన్ఎస్కే రమ్య. నెక్స్ట్ ఇంకో సాంగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. స్ట్రీట్ యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, 3 యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ప్రీమియర్ బీ స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.

0: మధురిమ.
1: ఏకచిత్రగానం వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రం నుండి పాట వింటున్నాం కదా. మనిషి లైఫ్లో డబ్బు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, హోదా కూడా సంపాదించవచ్చు, కానీ ఒక మనసుని సంపాదించడం మాత్రం అంత ఈజీ కాదు. అందుకే ప్రేమలో ఉన్నవాళ్ళు ఇష్టమైన పర్సన్ నుండి ఒక చిన్న మెసేజ్ వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒక చిన్న నవ్వు కనిపించినా ప్రపంచాన్ని గెలిచినంతగా ఫీల్ అవుతారు. అలాంటి ప్రేమలోని అసలైన సంపదను మెలోడీగా మలిచిన పాటి కోటి కోటి అనే సాహిత్యంతో సాగే ఈ పాట ప్రేమ అనేది చెప్పుకునే దశ దాటిపోయి ఒకరి ఉనికి మరొకరికి అనవసరంగా మారిన క్షణాల్లో ఈ పాట వస్తుంది. ఇక్కడ ప్రేమలో ఎలాంటి హడావిడి ఉండదు, జ్ఞాపకాలతో ఒకరికొకరు జీవించడం, చిన్న కలల్ని పంచుకోవడం, ఇవన్నీ ఈ పాటలో కనిపిస్తాయి. హెడ్ ఫోన్స్ పెట్టుకొని లేదంటే మన రేడియో ద్వారా ప్రశాంతంగా ఈ పాట వింటే మధ్యలో వచ్చే చిన్న చిన్న వాయిద్యాల సంభాషణలు కూడా క్రిస్టల్ క్లియర్గా చేరి చేరుతాయి. ప్రేమించిన వ్యక్తి జీవితంలో ఉంటే ప్రపంచం మొత్తం మనదే అన్న భావన చాలా సరళమైన పదాలు చెప్పారు రచయిత అనంత్ శ్రీరామ్ గారు. మెలోడీ పాటలు అంటేనే గుర్తుకు వచ్చే గొంతుల్లో ఒకరైన సింగర్ కార్తీక్ పాడిన ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఏక చిత్రగానం వింటున్నారు. ప్రేమలో ఒక దశ వస్తుంది, ఆ స్టేజ్లో మనసు మన దగ్గర ఉండదు. అటు చూసినా ఒకరే, ఇటు చూసినా ఒకరే, ఎటు చూసినా ఆ ఒక్కరే. ఆ చిలిపి ప్రేమను, ఆ మధురమైన గందరగోళాన్ని మంచి మెలడీతో తీసుకొచ్చిన పాట అటు ఇటు. ప్రేమలో పడిన తర్వాత మనసు ఒక్కచోట ఉండదట. ప్రేమలో రెండు స్టేజీలు ఉంటాయని అంటారు. మొదటి స్టేజ్ ఎందుకో తెలియకుండా ఒకరిని ఇష్టపడడం, రెండో స్టేజ్ ఏం చేసినా వాళ్ళే గుర్తుకు రావడం. పుస్తకం తెరిచిన వాళ్ళే, వర్షం చూసిన వాళ్ళే, మొబైల్ రింగ్ అయిన వాళ్ళే, కనిపించకపోతే ఎందుకో ఒక వెలతి, కనిపిస్తే ఎందుకొక సంతోషం. రైటర్ అనంత శ్రీరామ్ గారి పదాల్లో మనం మాట్లాడుకున్న ఈ మ్యాజిక్ అంతా కనిపిస్తుంది. ఆయన చాలా సింపుల్ భావాన్ని కూడా కవిత్వంగా మార్చేస్తారు. ఈ పాటలో ప్రేమలో ఉన్న ఒక మనసు ఎలా ఆలోచిస్తుందో చాలా న్యాచురల్గా చెప్పారు. ఇక్కడ ప్రేమ ఒక అందమైన అల్లరి, ఆ అల్లరికి ఇళయరాజా గారి సంగీతంతో అయితే పుట్టిన పాట ఇది. ఈ పాటలో మెలడీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దాని వెనుక ఆర్కెస్ట్రైజేషన్ చాలా రిచ్గా ఉంటుంది. సునిధి చౌహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎనర్జీతో నిండిన పాటలైనా మెలోడీలైనా ఆమె గాత్రంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ప్రేమలో ఉన్న ఒక అమ్మాయి మనసుల చిలిపిగా అనిపిస్తుంది. మీ జీవితంతో కూడా ఎప్పుడైనా ఒక వ్యక్తి వల్ల కారణం లేకుండా నవ్వుకున్న రోజులున్నాయా? మొబైల్లో ఒక పేరు కనిపించగానే మనసు సంతోషంతో నిండిపోయిందా? అయితే ఈ పాట మీకోసమే, వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏక చిత్ర గానం వింటున్నారు స్టూడియో క్లాట్ లో. టైం 8:55 క్రాస్ చేసి 55 సెకండ్స్ అవుతుంది. కొన్ని పాటలు మనల్ని నవ్విస్తాయి, కొన్ని పాటలు ఆలోచింపజేస్తాయి, కానీ కొన్ని పాటలు మాత్రం మనసును ప్రశాంతంగా ఎక్కడికో తీసుకెళ్తాయి. అలాంటి ఒక అపురూపమైన గీతం సంగీత జ్ఞాని ఇళయరాజా గారి స్వయంగా ఆలపించిన ప్రత్యేకమైన మెలడీ లాయి లాయి. ప్రేమలో మనసు దారి తప్పదు, కొత్త దారిని కనుక్కుంటుంది. ఆ కొత్త దారికి ఇళయరాజా గారి సంగీతంతోడే ఒక మెలడీ అయింది.

మన జీవితంలో కొన్ని రాత్రులు ఉంటాయి, నిద్ర వస్తుంది, కానీ నిద్రపోవాలనిపించదు. ఎందుకంటే ఎవరో ఒకరు గుస్తరుస్తుంటారు. కొన్ని జ్ఞాపకాలు మనల్ని బాధ పెట్టవు, మనతో నిశ్శబ్దంగా కూర్చుంటాయి. ఆ నిశ్శబ్దానికి ఒక స్వరం ఉంటే అది ఇళయరాజా గారి సంగీతం. ఆ నిశ్శబ్దానికి ఒక పేరు ఉంటే అది లాయి లాయి అనే ఈ గీతం. మ్యూజిక్ డైరెక్టర్ ఇది స్వయంగా పాడారు కాబట్టి ఇది మరింత కొత్తగా అనిపిస్తుంది. అలాగే ఆయనతో కలిసి సింగర్ బేలా షండే పాడారు. ఆమె గాత్రంలో ఒక క్లాసికల్ టచ్ ఉంటుంది. ఇళయరాజా గారి గంభీరమైన గాత్రానికి బేలా షండే మృదువైన స్వరం తోడవడంతో ఇది ఒక మ్యూజికల్ కన్వర్జేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటలోని పదాలు పెద్ద పెద్ద తాత్విక విషయాలు చెప్పవు, కానీ అందమైన విషయాన్ని గుర్తు చేశాయి. ప్రేమ అంటే ఎప్పుడూ మాట్లాడుకోవడం కాదు, కొన్నిసార్లు మౌనంగా ఒకరితో ఒకరు ఉండగలగడం, అదే ఈ పాటలోని అసలు భావం.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: సమస్యలు న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఏకచిత్ర గానం వింటున్నారు. ప్రేమను పూర్తిగా అర్థం చేసుకున్నామని అనుకునే ప్రతి మనిషికి జీవితం ఒక కొత్త క్వశ్చన్ వేస్తుంది. ఆ క్వశ్చన్కి స్వరాలు సమకూర్చితే ఇప్పుడు వినబోయే ఈ పాట. ప్రేమను అర్థం చేసుకున్నామనుకునే ప్రతి మనసుకు ఆ కొత్త అర్థం ఏం చెప్తుందంటే, చిన్నప్పుడు ప్రేమ అంటే కలిసి ఉండటమే అనుకుంటాం, కొంచెం పెద్దయ్యాక ఒకరినొకరు అర్థం చేసుకోవడమే ప్రేమ అనుకుంటాం. కానీ జీవితంలో కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఒక విషయం తెలుస్తుంది, ప్రేమ అంటే గెలవడం కాదు నిలబెట్టుకోవడం, ప్రేమ అంటే పొందడం కాదు అర్థం చేసుకోవడం అని. ఆ పరిపక్వమైన ఆలోచనకు సంగీత రూపమే ఈ పాట. ప్రేమను అర్థం చేసుకున్నాననుకున్నాను, కానీ ఇది ఇంతేనా, ఇంకా ఏమైనా ఉందా? అదే ఈ పాటలో కనిపించే ఎమోషన్. ఈ పాటకు మరో స్పెషాలిటీ ఏంటంటే, సంగీత దర్శకులు ఇళయరాజా గారి కుమారుడు యువన్ శంకర్ రాజా గాత్రం. తండ్రి స్వరపరిచిన బాణీకి కొడుకు తన భావోద్వేగాన్ని జోడించడంతో ఈ పాటకు ఇంకో ప్రత్యేకమైన అందం వచ్చిందని చెప్పొచ్చు. ఈ పాటలో ప్రేమను ఒక కలగా చూపించలేదు, ఒక అనుభవంగా చూపించారు. జీవితంలో ప్రతి బంధం మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. కొందరు మనుషులు మనతో జీవితాంతం ఉండకపోయినా వాళ్ళు నేర్పిన పాఠాలు మాత్రం మనతోనే ఉంటాయి అనేదే ఈ పాటలోని భావం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: ఎటో వెళ్లిపోయింది మనసు, ఏకచిత్ర గానం అంటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. ఇప్పుడొక చిన్న క్వశ్చన్, మన జీవితంలోకి వచ్చిన ప్రతి మనిషి మనతో జీవితాంతం ఉంటారా? ఉండరు. ప్రతి ప్రేమ కథ పెళ్లి వరకు వెళ్తుందా? వెళ్ళదు. ప్రతి కళ నిజమవుతుందా? కాదు. కానీ కొందరు మనుషులు మన జీవితంలో ఎంతకాలం ఉన్నారు అనేది కాదు, ఉన్నంతకాలం మనకు ఏం నేర్పారన్నది ముఖ్యం. అలాంటి ఒక అందమైన ఎమోషన్కి, కాలాన్ని దాటి ప్రయాణించే ఒక జ్ఞాపకానికి ఇళయరాజా గారు స్వరాలు ఇస్తే అదే ఇప్పుడు వినబోయే ఈ పాట. ఈ పాటలో ఒక గొప్ప విషయం ఉంది. ఇళయరాజా సంగీతం నెమ్మదిగా మనతో మాట్లాడుతుంది. కాలం మారచ్చు కానీ నిజమైన భావోద్వేగాలకు వయసు ఉండదు అని చెప్తుంది. ఈ పాటకు రమ్య ఎన్ఎస్కే గాత్రం ఒక ప్రత్యేకమైన అందం, ఆమె స్వరంలో ఒక ప్రశాంతత ఉంటుంది. ఈ పాట సాహిత్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని కూడా గుర్తు చేస్తుంది. మనం మనుషుల్ని కోల్పోవచ్చు కానీ వాళ్లతో గడిపిన అందమైన క్షణాలని ఎప్పటికీ కోల్పోము. ప్రేమలో గెలుపు ఓటమి ఉండొచ్చు కానీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ మనవే. అదే ఈ పాటలోని అసలు అంతరార్థం. చాలామంది ఫ్యాన్స్ ఈ సినిమా ఆల్బంను వయసుతో పాటు పెరిగే మెలడీ అని పిలుస్తుంటారు. కొన్ని సినిమాలు చూస్తాం మర్చిపోతాం, కొన్ని పాటలు వింటాం పాడుకుంటాం, కానీ ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి ఆల్బమ్స్ మాత్రం మన జీవితంలో ఒక భాగమైపోతాయి. మరో అందమైన సంగీత యాత్రలో రేపటి ఏకచిత్ర గానంలో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు మంచి పాటలు వినండి, మంచి జ్ఞాపకాలు దాచుకోండి. ఇప్పుడు ఇంతకాలం అనే ఈ పాట ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా కోసం, మీకోసం.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 9:15. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీత మాలిక మధురిమకు స్వాగతం. తన మది మొదట గానమై, తర్వాత వేణుగానమై, ఆ తర్వాత ప్రాణమై పిలుస్తోందని, ఎప్పటికైనా ప్రేయసి కనిపించకపోతుందా అని వేచిచూస్తూ మూగబాధ ఎదలోనే దాచుకున్నానని అంటున్నాడు ఆ ప్రియుడు. మధురిమలులుకుతూ సాగే నాదంలా వారి అనురాగం పలికింది జీవన యమునా తరంగాలపైన, మోహన మురళీ రాగాలలోన. మోహనరాగంలో సాగిపోయే ఈ మధుర గీతం ఆరాధన చిత్రంలోనిది. పాడినవారు మహమ్మద్ రఫీ, జానకి. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం సాలూరి హనుమంతరావు.

ప్రణయగీతాలలోనూ పాత్రల తత్వాన్ని మనస్తత్వాన్ని ఆవిష్కరించడం సముద్రాల వారి ప్రత్యేకత. ఈ యుగల గీతంలో లలితభావాల సలళిత రాగాలు మనల్ని ఆకట్టుకుంటాయి. పున్నమి వెన్నెల గిలిగింతలకు, పూచిన మల్లెల మురిపాలు తన చెలి చిరునవ్వుకు సరికావని చెలికాడు ప్రశ్నిస్తే, తెలిసీ పలికిన విలువేనా అని చెలి జవాబిస్తూ, గుణమే తరగని ధనమని రూపం కాదని వివరిస్తుంది. జిక్కి ఘంటసాల గానంచేయగా పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన దొంగరాముడు చిత్రంలోని ఈ పాట మరువలేని సాహితీ కుసుమం.

ప్రకృతి కృతిలో పరవశించిపోయి పల్లవిస్తోంది వసంత కోకిల పంచమస్వరంతో చరణాలందించే చక్కని నెచ్చెలి కోసం. సన్నగవీచే సమీరాలపై వగలలుకు వయారాలతో వలపించిన వరుడి చెంతకు చేరుకుందామని రివ్వురివ్వున రెపరెపలాడింది చెలి. మృదుమధుర గలాలొక్కటై రెమ్మల మాటున యుగలగీతాలాపనలో ఒదిగిపోవాలనుకున్నాయి. యదసీములో ఉదయించిన తెలికాంతితో తొలినాటి తిమిరాలను తరమాలనుకున్నాయి. అవధిలేని వినువీధిలో విహారంచేసిన విహంగం పరిధిలోనే ఎదిగి ప్రపంచయానమెరుగని పతంగానికి తెలుపుకోలేని వేదన తెలిపిందిలా ఓ పాట రూపంలో. అందమే ఆనందం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట రచన దాశరథి, సంగీతం సత్యం.

వాగ్గేయకారుల మకుట సంప్రదాయ రీతిలో తుమ్మెదా అని అభినేత్రి తనకు తనే సంబోధించుకుంటూ పాడుకునే ఈ పాటను గీతరచయిత దాసం గోపాలకృష్ణ రచించారు. పల్లవి రాసిన క్షణాల్లోనే బాణీలు కట్టి జానపదానికి శాస్త్రీయ సంగీత సౌరభాలను అద్ది మోహన కళ్యాణి రాగంలో సుమనోహరంగా స్వరపరిచారు సంగీత దర్శకులు రమేష్ నాయుడు. పాట ఆద్యంతము వయోలిన్పై పలికే స్వరాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తారక ప్రభు ఫిలిమ్స్ పతాకంపై హరిప్రసాద్, జయసుధ ప్రధాన పాత్రలో నటించగా 1978 విడుదలైన శివరంజని చిత్రం కోసం పీసుశీల ఈ పాటను పాడారు.

దేశం కాని దేశానికి పయనమైన మాతృభూమి సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎనలేని అభిమానమున్న ఓ మనసు నిత్యం రామనామ రసార్ణవ సుధాకరంలో తేలియాడుతూ ఆనందాష్ఠువుల వెల్లువతో భక్తిభావనామయ జగత్తులో సంచారం చేస్తూ ఆర్ద్రంగా పాడుకుంటోంది. తన మధురమైన గాత్రంతో పరమాత్మను స్వరప్రసూణాలమాలతో అర్చిస్తోంది. వాగ్గేయకారుడు సదాశివ బ్రహ్మేంద్ర ఈ సంస్కృత గీతాన్ని రచించి అహిర్భైరవిరాగంలో స్వరకల్పన చేశారు. అదే గీతాన్ని పడమటి సంధ్యారాగం చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజ కలిసి ఆలపించారు.

ఇప్పుడు వినబోయే ఈ గీతం హిందీ చిత్ర పరిశ్రమ ప్రముఖ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పాడిన తొలి తెలుగు పాట. స్వరబ్రహ్మ శ్రీ సుసర్ల దక్షిణామూర్తిగారు ఈ పాటకు బాణీ కట్టారు. పల్లవీ చరణాలకు హిందుస్థానీ రాగాలను ఆధారంగా చేసుకున్నారు సుసర్లగారు. లతా మంగేష్కర్ భావయుక్తంగా పాడిన పద్ధతి వింటే ఆమెకు తెలుగు రాదు అనే విషయాన్ని ఎవరూ నమ్మరు. స్పష్టమైన ఉచ్చారణతో ఆలపించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆమె శిఖరాయమాన స్థానంలో నిలిచారు. అణిశెట్టి పినిశెట్టిగార్లు అక్షర శిల్పులుగా వ్యవహరించిన ఈ పాట 1955లో విడుదలైన సంతానం చిత్రంలోనిది. నిద్రపోరా తమ్ముడా అంటూ వింటున్న ప్రతి ఒక్కరిని నిద్రలోకి జారిపోయేలా చేసింది ఈ పాట.

మదిలో ఎన్నడూ లేని ఈ కదలిక చిరువలజడికి కారణం నీ మాయేనా అని జాబిలిని కథానాయిక అడుగుతోంది. ఎప్పుడూ కనిపించని ఈ కలలు ఈరోజెందుకో లీలగా తనకు కనబడుతున్నాయని, పడుచు వయసులోకి అడుగుపెడుతున్న తనకు అవి సహజమేనని, అమృతాన్ని కురిపిస్తున్న కిరణాలతో వాటిని నాకు తెలియజేస్తున్నావా అని అడుగుతోంది. తన చెలిమి కోరి చెంత చేరడానికి ఏవో చిరుకోరికలు చల్లని పిలుపులతో తనను పలకరిస్తున్నాయని తెలుపుతోంది. మిస్సమ్మ చిత్రం కోసం సావిత్రి అభినయించగా పి లీల పాడిన పాట. రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ప్రేమికులు ఇద్దరూ ఎదురెదురుగానే ఉన్నా వారి మధ్య మౌనం మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్పే పాట ఇది. ఒకరి సన్నిధిలో మరొకరు ఉన్నా పలకరించుకోవడం, భావాలు పంచుకోవడం, ఏవీ మాటల్లో చెప్పకుండానే మనసు తెలుసుకోవడం ఎలా ఉంటుందో ఈ పాటలో కనబడుతుంది. ఆ మౌనంలో ఉన్న హాయి ఎంత బరువుగా ఉంటుందని, మోయలేని హాయి అయినా అది భారం కాదని అనిపిస్తుంది. అటువంటి ప్రణయ భావనలెన్నో అత్యంత మధురంగా చిత్రించిన గీతమిది. కలసిన మనసులు చిత్రం కోసం పి సుశీల ఘంటసాల ఆలపించిన గీతం. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం మాస్టర్ వేణు.

కారులో షికారు చేస్తున్న ఓ ప్రేమికుడికి ఆ పగలు రేయిలా తోస్తోందట. దానికి కారణం చల్లని వెన్నెల కురిపించే జాబిలిలాంటి తన ప్రియురాలట. మనోభావం ఎక్కడ బయటపడుతుందేమోనని, మాట్లాడటం లేదని మాటలాడాలనుకున్న కనులను రెప్పలతో ఏమార్చుతోందని, సిగ్గులొలికే తన బుగ్గలు ఎక్కడ తనకు నిజాన్ని చెబుతాయేమోనని దోబూచులాడుతోందట తన ప్రియురాలు. తెరపై అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి అభినయించిన తీరు నయన మనోహరం. పి పుల్లయ్య దర్శకత్వంలో 1962 విడుదలైన సిరి సంపదలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను చారుకేశి రాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు మాస్టర్ వేణు, రచన ఆత్రేయ.

సమస్యలతో సతమతమవుతున్న చిరునవ్వులు చిందించే పసిపాపాయిని చూడగాని మనసుకు సాంత్వన కలుగుతుంది. ఆ అమాయకపు మోము అన్నీ మరిచిపోయేలా చేస్తుంది. ఎత్తుకొని ముద్దాడుతూ సున్నితమైన ఆ దివ్య స్పర్శలో హాయిని పొందుతాము. అలాంటి ఓ చిన్నారి పాపను ఎత్తుకుని లాలిస్తూ పాడుతున్న ఈ గీతం చల్లని నీడ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించారు. రచన దాశరథి, సంగీతం తాతినేని చలపతిరావు.

ఆవిడ కలవారింట ఆడపడుచు. అతనిది ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ నేపథ్యం. ఒక భావుకుడు, ఒక ప్రేమికుడు పాడుకునే పాటను ఆ కథానాయకుడు రేడియోలో వినిపిస్తున్నాడు. ఆ గీతం విని మురిసిపోయి అతన్ని వలచి పెళ్లి చేసుకుంటుంది కథానాయిక. పరిస్థితుల వైషమ్యం, అభిప్రాయాల వైరుధ్యం వల్ల మెట్టినింటి నుంచి పుట్టినింటికి వెళ్లిపోతుంది. గతాన్ని తీయని అనుభూతులుగా తెలియజేసే మొదటి చరణం, ఆత్మీయతకు అంతరంగాల అల్లికకు భిన్నంగా ఉన్న స్థితి రెండవ చరణం. శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ పాట సినీ దర్శకులు పట్టుసారథ్యంలో 1973 ఏవిఎం నిర్మించిన పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

బంధం పెనవేసుకుని అడవి పువ్వు అందమైన గృహానికి చేరింది. అమాయకత్వపు చిరునవ్వుల పరిమళాలతో అందరికీ సంతోషాన్ని పంచింది. ప్రకృతి ఒడిలో పల్లవిస్తూ పెరిగిన ఆ కోకిల క్రమంగా అందరితో శృతి కలిపింది. మెల్లమెల్లగా చదువు నేర్చుకోసాగింది. మదిని వీడని గతకాలపు కొన్ని చిలిపిమాటలు అప్పుడప్పుడు బయటికి వచ్చి మురిపించసాగాయి. వివాహానికి ముందు దొరా అని సంబోధించిన తాను భర్తగా

మారిన తర్వాత అతన్ని ఇప్పుడేమని పిలవాలా అని ఆలోచించసాగింది. పగటి వెలుగును దాచుకుని రాత్రి వెన్నెలలు కురిపించేవాడని రాజా అని పిలుస్తానంటుంది. తన భర్త ప్రక్కన ఉంటే అది తనకు పున్నమిరేయని, కలకాలం అలాగే తన మదిలో నిలిచి ఉంటానని ఇలా పాడుకుంటోంది. బంగారు పంజరం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, బి గోపాలం.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. రేపటి అంశం కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్. తప్పక వినండి రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు బిజినెస్ ముచ్చట్లు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో వేరికోజ్ వెయిన్స్ డాక్టర్ ప్రదీప్ బుర్లి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:00. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.